ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. సగ సంవత్సరం 1948 వైశాఖ మాసం 29వ రోజు. శ్రోతలకు శుభోదయం.

0: FM Rainbow 101.9
1: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. మనం ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా, ఎంత అలసిపోయినా, ఎంత మనం ప్రయత్నించినా సరే చివరికి మన రోజుని గడపడానికి, మనం ఒక చిరునవ్వుని తెచ్చుకోవడానికి, మనం మన లైఫ్ని ప్రశాంతంగా లీడ్ చేయడానికి అంతే తప్ప ఏదో సాధించాలి, ఏదో చేయాలి, మన వారడిస్లకు పెట్టాలి, మనం ఎంతో సంపాదించి నిలబెట్టాలి అనుకోవడంలో నిజంగా అంతకుమించింది ఏది ఉండదు. ప్రశాంతత లేకుండా మనం ఎలాంటి లైఫ్ని లీడ్ చేసినా సరే అది మనకి ఎటువైపుకి రాదు కదా. ఏమంటారు, చక్కగా ఉదయాన్నే లేవగానే ఆకాశవాణిలో పాటలు వింటూ మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రశాంతంగా మన పనులను కంప్లీట్ చేసుకొని అలా అలా చక్కగా మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నామంటే అంతకు మించి ఏం కావాలి చెప్పండి. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ వివి లక్ష్మి. మీలో ఎంతమందికి మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం గురించి తెలుసు? ఇది ఎక్కడో లేదండి, మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఈ దేవాలయం సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లి గ్రామంలోని ఒక పవిత్రమైన కృష్ణానది తీరంలో ఉంది. ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ స్వయంభుగా వెలసినట్లుగా భక్తుల విశ్వాసం. అయితే ఈ ఆలయం వైష్ణవ సాంప్రదాయానికి ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆలయ పరిసరాలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయండి, అలాగే ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఆ నరసింహస్వామి యొక్క దీవెనల కోసం ప్రతి ఒక్కరు కూడా ఆ దేవాలయానికి వెళ్ళి తరించాల్సిందే. ఈ దేవాలయానికి పురాతన చరిత్ర కూడా ఉంది. అయితే యోగానంద నరసింహస్వామి ఇక్కడ గుహలో ప్రత్యక్షమైనట్లుగా చెప్తూ ఉంటారు. గుహలోని స్వామివారి యొక్క విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది. ఆలయంలో లక్ష్మీదేవి సమేతంగా నరసింహస్వామివారి దర్శనం ఇవ్వడం కూడా భక్తులకు ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఇక ఆలయంలో జరిగే నిత్య పూజలు కానీ అభిషేకాలు కానీ ప్రత్యేక సేవలు భక్తులను ఆకట్టుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా వైశాఖ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలైతే ఇంకా వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఆ నరసింహస్వామి వారి యొక్క దర్శనం జరగాలి కానీ మట్టపల్లి వెళ్తే ఒక్కసారి ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకొని ఆయన రూపాన్ని ఒకసారి ధరించాము అంటే అంతకు మించిన దీవెన ఏది ఉండదండి. ప్రయత్నించండి ఒకసారి, ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం, విత్ ఆర్జే మీ లక్ష్మి. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా సరే దైవ దర్శనం అనంతరం పూజారి భక్తుల తలపై ఉంచే లోహ కిరీటం ఏదైతే ఉంటుందో దాన్ని మనం శతగోపురం అంటూ ఉంటాం, శరారి అంటూ ఉంటాం. అయితే దీనిపై భక్తుడి యొక్క, ఆ భగవంతుడి యొక్క పాదముద్రలు అనేవి ఉంటాయన్నమాట. ఆధ్యాత్మికంగా శధారిని తలపై ఉంచుకోవడం అంటే ఎప్పుడైతే పూజారులు మన తల మీద ఆ యొక్క శఠగోపురం పెడతారో దైవ పాదాలను మన శిరస్సుపై ధరించడం. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మనలోని అహంకారాన్ని అంటే శరం పోగొట్టి వినయాన్ని ప్రసాదించేది కాబట్టి దీనికి శరారి అనే పేరు వచ్చిందట. దీనిని స్వీకరించే సమయంలో భక్తులు వంగి నమస్కరించడం ద్వారా తమ సర్వస్వాన్ని దైవానికి సమర్పించుకున్నట్లుగా దీని అర్థమవుతుంది. ఇక శరగోపురాన్ని రాగి లేదా వెండితో మాత్రమే తయారు చేస్తూ ఉంటారు. గర్భాలయంలోని విగ్రహ సమీపంలో ఉండడం వల్ల ఈ లోహపు శరారి అనేది అంటే దైవ భక్తికి ఆ వాటి యొక్క ముచ్చరోజనాల వల్ల కలిగే ప్రకంపనాలను నిక్షిప్తం చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ మంత్రాలు కానీ ఆ శబ్దం కానీ అందులో అది భద్రపరుచుకుంటూ ఉంటుంది. దీనిని తలపై ఉంచినప్పుడు ఆ దివ్యశక్తి భక్తుల శిరస్సులోని సహస్రార చక్రం ద్వారా శరీరం అంతటా కూడా ప్రసవించి మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది. అందుకే వేద పండితులు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే శతగోపురం వల్ల మానసిక ఆందోళనలు ఉన్నా సరే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అది లేకుండా దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా సరే శతగోపురం పెట్టించుకున్న తర్వాతే చాలామంది బయటకు వస్తూ ఉంటారు. అదొక మంచి విశ్వాసం కూడా. ఇందులో ఇంత సైన్స్ కూడా దాగి ఉంటుంది. అలాగే ఆలయ దర్శనంలో శరారి ఆశీర్వచనం ఏదైతే ఉంటుందో అత్యంత పవిత్రమైన ఘట్టం కూడా. ఎవరూ వదలకుండా రారు, అసలు పెట్టించుకోకుండా ఏమంటారు. ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Rainbow 101.9.
1: ఇంకా వింటున్నావురా బాలు, ఎప్పుడు వద్దావురా ఊళ్ళో కొన్ని అక్క.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఎఫ్ఎం రెయిన్బో 101.9. సాధారణంగా ఇప్పుడు వేసవి సమయం కాబట్టి ఇప్పుడు శరీరంలో జీర్ణక్రియ మందగించడం కానీ, గ్యాస్ కానీ, ఎసిడిటీ, ఇలా మలబద్ధకం వంటి సమస్యలు రావడం చాలా సర్వసాధారణం. అయితే వీటికి అసలు చెక్ పెట్టాలంటే ఎలాగా? కామన్గా సర్వసాధారణం అంటున్నాం, బట్ వాటికి తగ్గట్టుగా మన శరీరాన్ని మనం మలుచుకోవాలి కదా. ఏమంటారు, మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మన శరీరంలోని రోగ నిరోధక శక్తిలో దాదాపుగా 70 నుంచి 80% కేవలం మన జీర్ణాశయానికి, పేగులపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. అందుకే గట్ హెల్త్ బాగుంటేనే మనం ఉత్సాహంగా ఉండగలుగుతాం. ఏమంటారు, అయితే వేసవిలో మన ఈ గట్ హెల్త్ మజ్జిగను మంచిగా ఒక ఔషధం అయితే కాదు, కాదు అంటే మించింది లేదన్నమాట. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ అనేవి పేగుల పనితీరును మెరుగుపరుస్తూ ఉంటాయి. చల్లటి మజ్జిగలో కొంచెం ఒక అల్లం, కొంచెం కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకొని తాగామే అంటే జీర్ణక్రియ సాఫీగా సాగిపోతుంది. ఎండాకాలం ఏంటి, ఏ కాలం వచ్చినా సరే మన ఆరోగ్యాన్ని ఎవరూ ఢీకొట్టలేరు. ఏమంటారు, ఇది కేవలం దాహాన్ని తీర్చడం మాత్రమే కాదు, పొట్టలోని మంటను కూడా తగ్గిస్తుంది. చలవ కూడా అంటూ ఉంటారు కదా, ఈ కాలంలో తప్పనిసరిగా చివరి ముద్దలో అయినా సరే, భోజనం తర్వాత అయినా సరే ఒక కప్పు మజ్జిగ తీసుకున్నారు అంటే ఇందులోని లాక్టోబాసిల్లస్ అనేది, ఈ బ్యాక్టీరియా పేగుల్లోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతూ ఉంటుంది. సో వీటి వల్ల వచ్చే విరోచనాలు కావచ్చు, గ్యాస్ట్రిక్ కావచ్చు, సో జీర్ణక్రియకు సంబంధించిన మలబద్ధకం కావచ్చు, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆరోగ్యం అనారోగ్యం కాకుండా బాగుంటుంది. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

సంగీతం ఏఆర్ రెహమాన్, రచన ఏఎం రత్నం శివగణేష్, ఆలపించిన వారు మను అండ్ ఫెబీ. నరసింహ చిత్రం నుంచి కిక్కు ఎక్కేలే అంటూ ఒక అద్భుతమైన సాంగ్ విన్నారు. నిజమే కదా, మనం ఏది మనది అనుకున్నా సరే చివరకు మనమే మనకి సొంతంగా. ఈ పాట ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ప్రతి పాట మనకి ఏదో ఒక విధంగా ఏదో ఒక పాఠాన్ని, గుణపాఠాన్ని, అంశాన్ని, ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది, లేదా మన జ్ఞాపకాలను తవ్వి తీసుకొస్తూ ఉంటుంది. కానీ ఈ పాట ద్వారా నిజంగా మనం ఎంత సంపాదించినా, ఏది మనది అని అనుకున్నా సరే ఒక సర్టెన్ టైం ఉంటుంది, ఆ రోజు ఏది మనది కాదు, మనకి మనం మాత్రమే సొంతం కాదు అనేది. మనం సంపాదించిన రూపాయి మనది కాదు, మనం వేసుకుంటున్న బట్ట మనది కాదు, మన తల్లిదండ్రులైనా సరే మనం ఎంచుకోలేము, కానీ మనల్ది మనం, మనం చేసే పనిని మాత్రమే ఎంచుకోగలుగుతాం. కాబట్టి దానిని కూడా కాస్త ప్రేమగా, కాస్త ప్రశాంతంగా చేసుకునేలా ఉండాలి అని అంటే ఇష్టపడి కష్టమైనా సరే చేసుకుంటూ నడుచుకుంటూ అలా వెళ్ళిపోవాలి అంతే ఉంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

సంగీతం మణిశర్మ, రచన వేటూరి సుందరరామూర్తి, ఆలపించిన వారు హరిహరన్. చూడాలని ఉంది చిత్రం నుంచి యమహా నగరి అంటూ ఒక అద్భుతమైన మెలడీ సాంగ్ విన్నారు.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. విత్ ఆర్జీ మీ లక్ష్మి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

సంగీతం ఏఆర్ రెహమాన్, రచన రాజశ్రీ, ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర డ్యూయట్ చిత్రం నుంచి అంజలి అంజలి అంటే ఒక మెలోడీ సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. చిన్నపిల్లలైనా అమ్మాయిలైనా పెద్దవాళ్ళైనా సరే మ్యాక్సిమం చాక్లెట్లను విపరీతంగా ఇష్టపడుతూ ఉంటారు. నచ్చని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు కదా. అయితే ఇది మనకు తెలిసిందే కానీ ఒక్క చాక్లెట్తో ఎంతటి కోపాన్నైనా సరే కరిగించుకునే గృహిణీలు ఉంటారు, ఉద్యోగులు ఉంటూ ఉంటారు. ఒక చాక్లెట్ ఇస్తే చాలు వాళ్ళ కోపాన్నంతా దహించేస్తారు. ఇలా ఒక రకంగా వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళకి ఇదంటే ప్రాణం అనుకోండి. అయితే అడపాదడపా తినాలి అని అనిపించడం మామూలే, కానీ తరచుగా కావాలి అనిపిస్తుంది అంటే, రోజు ఒకటైనా తినందే మనసు ఊరుకోవట్లేదు అంటే మాత్రం గమనించుకోవాల్సిందేనండో. ఎందుకంటే శరీరం ఇచ్చే సంకేతమే అదట. మనకు ఒకవేళ తీపి తినాలి అని అనిపిస్తుంది అని అంటే ఖచ్చితంగా మనం అనారోగ్య పాలైనట్టే. నెలసరి సమయంలో సాధారణంగానే మనసు తీపి వైపు మళ్ళుతూ ఉంటుంది. అది దగ్గరలో లేకపోయినా సరే చాక్లెట్ కావాలనిపిస్తే ఒత్తిడికి కారణమై ఉండొచ్చు అని అనుకోవచ్చు. ఆ సమయంలో విడుదలయ్యే కార్టిసాల్ కొవ్వు ఎక్కువ చక్కెరలు ఉండే ఆహారాలపైకి మనసు మళ్లిస్తూ ఉంటుందట. పైగా తీపి అనగానే ఆనందాన్నిచ్చే హార్మోన్లు కూడా విడుదలైపోతూ ఉంటాయట శరీరంలో. అందుకే ఈ చాక్లెట్ల క్రేవింగ్ అనేది శరీరంలో మెగ్నీషియం తగ్గినా కూడా తినాలనిపిస్తూ ఉంటుందట. చాక్లెట్లలో ఉండే కొలివతో శరీరం దాన్ని భర్తీ చేసుకుంటూ ఉంటుందట. ఇక అలసటగా ఉన్నప్పుడు కూడా మనసు మళ్ళీది కూడా తీపి మీదకే. అంతేనా, డిహైడ్రేషన్గా అనిపించినా లేదా చాక్లెట్ కూడా తినాలనిపిస్తూ ఉంటుందట. ముఖ్యంగా దీన్ని మనసు ఆనందానికి సంకేతంగా భావిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మనకి తీపి, ఏదైనా సంతోషం జరిగినా లేదా ఏదైనా సక్సెస్ఫుల్ ఈవెంట్ జరిగినా, సక్సెస్ఫుల్గా మనం అనుకున్నది జరిపినా సరే తీపి తినిపించాలి అని చక్కెర నోట్లు పోస్తూ ఉంటారు కదా. సో అలాంటిదే అనమాట. అందుకే దాన్ని చూసిన వాసన పీల్చినా సరే రివార్డ్ ఇచ్చుకోమంటూ ఉంటారు. సో ఒక్క చాక్లెట్ తినాలనిపిస్తుంది అంటే దీని వెనక చాలా కారణాలే ఉన్నాయి. కాబట్టి గబగబా కొనేసుకొని గబగబా తినేయకుండా కాస్త అతిగా ఎప్పుడైనా తినడం అనేది ప్రమాదం. కాబట్టి వీలుంటే ఒక 70% వరకు డార్క్ చాక్లెట్స్ ఏవైతే ఉంటాయో, అంటే అందులో చక్కెర అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి డార్క్ చాక్లెట్ తినడానికి ప్రయత్నించండి. బట్ చాక్లెట్ శరీరానికి మంచిదే, కానీ ఏది అతిగా తిన్నా సరే శరీరానికి హానికరమే కదా. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

సంగీతం మణిశర్మ, రచన శ్రీనివాస్, ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య, చెన్నకేశవరెడ్డి నుంచి ఒక అద్భుతమైన సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్, ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్ నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పు చేయకపోయినా ఆయన్ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ లబ్ది కోసం భారసా నేతలు కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయిలో శాశ్వత సభ్యత్వం కలిగిన తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడితో కలిపి మొత్తం 17 మంది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదర్ డ్యూటీ ఓడీ సౌకర్యాన్ని కల్పిస్తూ సాధారణ పరిపాలనా శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు జడ్జిపై అనుచిత పోస్టు చేసిన రాయసం దామోదర్ అనే వ్యక్తిని పోలీసులు నెల్లూరులో అరెస్టు చేశారు. ఒక పోస్కో కేసు విషయంలో హైకోర్టు జడ్జి భర్తకు చైర్మన్ పదవి ఇస్తానంటూ పోస్టు పెట్టిన అంశంపై హైకోర్టు రిజిస్ట్రార్ రాయసం దామోదర్పై సైబర్ క్రైమ్ పిఎస్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిన్న జరిగిన లాసెట్ పీజీ లాసెట్లకు 81.32% మంది హాజరయ్యారు. లాసెట్ 3 ఏళ్లు 5 ఏళ్లతో పాటు పీజీ లాసెట్కు 66,864 మంది దరఖాస్తు చేసుకోగా 54,374 మంది పరీక్ష రాశారు. ప్రాథమిక కీని ఈ నెల 23వ తేదీన విడుదల చేస్తామని కన్వీనర్ విజయలక్ష్మి తెలిపారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ధనీవారి

వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్కు చేరుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: Rainbow 101.9.
1: ആകാശവാണി ഹൈദരാബാദ് FM Rainbow 101.9.

సంగీతం అనిరుద్ధ్ రవిచందర్, రచన రామశోగయ్య శాస్త్రి, ఆలపించిన వారు నకాశాజెస్ అండ్ ఆకాశ. దేవర చిత్రం నుంచి దావుది అంటూ చక్కటి సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ టిఫినీలు చేశారా అని అడగడం. ఒకప్పుడు ఉదయాన్నే టిఫినీలు అనగానే అల్పాహారం అంటే వేడివేడిగా ఇడ్లీయో దోశ ఉండాల్సిందే, కానీ ఇప్పుడు ఏంటి అంటే ట్రెండ్ మారిపోయింది కదా, ఏదో ఒక చేంజ్ రావాలి అని. ముఖ్యంగా సెన్సీలు టీనేజర్లు అయితే స్టవ్ వెలిగించే పని లేకుండా రాత్రంతా నానిన అల్పాహారాల కోల్ట్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో వాటి వైపు మారుతూ ఉన్నారనమాట. అంటే ఓవర్ నైట్ ఓట్స్ స్మూతీ బౌల్స్ కావచ్చు, చియా సీడ్స్ ఫుడ్డింగ్ కావచ్చు, సలాడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పాలల్లో లేదా ఓట్స్ కానీ పండ్లు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ కలిపి రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచి ఉదయాన్నే తినడం, అండ్ పండ్లు కావచ్చు, నట్స్ కావచ్చు, ఇలా కూరగాయలను కలిపి ఒక స్మూతీలా చేసుకోవడం అనేది, అలాగే పాలల్లో ఫ్రూట్ జ్యూస్లో ఇవన్నీ కూడా నానబెట్టి చియా సీడ్స్ని తీసుకోవడం, ఇలా చాలా రకాల వెరైటీలు వస్తున్నాయి. మన శరీర ఆకృతిని మార్చుకోవడం కావచ్చు, లేదా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కావచ్చు, డైట్ అని కూడా అనొచ్చు. సో ఇలా మన ఆహారపు అలవాట్లు లో కొంతవరకు మార్పు అనేది ఖచ్చితంగా వచ్చింది. అయితే ఒక సోషల్ మీడియా స్టేటస్ మాత్రమే కాదండి, ఇక మనం ఏం తిన్నా సరే, మన ఆహారపు అలవాట్లలో ఎన్ని మార్పులు వచ్చినా సరే, మన శరీరం మన ఆరోగ్యం మన చేతుల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా మంచి చక్కటి ఫుడ్. కానీ ఇప్పుడున్న ఆహారపు అలవాట్లో అది కొంతవరకు అలవాటు చేసుకోవడం అనేది నిజంగా మంచి అలవాటే, బట్ ఎప్పుడైనా సరే శరీరాన్ని ఆకలితో ఉంచొద్దు. ఏదో ఒకటి ఖచ్చితంగా తినాలి, ఆకలి అవుతుంది కదా, అలవాటైపోతుంది కదా, లావైపోతున్నాం కదా, తక్కువ తినేద్దాం అని మాత్రం

ఎప్పుడు అనుకోకండి. ఆకలైనప్పుడు శరీరానికి ఎంతో కొంత ఆహారాన్ని అందించడం అనేది నిజంగా అనారోగ్యం పాలు కాకుండా చూసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది, కాబట్టి మనమే చూసుకోవాలి. ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఏ సీజన్ ఫ్రూట్ అయినా సరే ఆ టైంకి మనకు నచ్చినట్టుగా మనం తినాలి అని అనుకుంటాం. టైం దొరకకపోయినా సరే సీజనల్ ఫ్రూట్స్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే చాలామంది పుచ్చకాయలు కానీ కర్పూజకాయల్ని ఎక్కువగా తింటూ ఉంటారు. వీటిలో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది.

అయితే నీటి శాతం ఎక్కువగా ఉండే ప్రకృతి ప్రసాదించిన ఓ వరం ఏంటి అంటే తాటి ముంజలు. ఎక్కడ చూసినా ఒక్కసారి రోడ్డు ఎక్కాము అంటే మనం వెళ్తున్న ప్రతిసారి దారి మధ్యలో ఒక 4-5 సార్లు అయినా సరే తాటి ముంజలు కనిపిస్తూ ఉంటాయి. దొరికితే తినేయండి. సమ్మర్లో వీటికి ఉన్న డిమాండ్ అయితే అంతా ఇంత కాదు. రోడ్ల పక్కన బుట్టల్లో తాటి ముంజలు ఎక్కువగా అమ్ముతూ ఉన్నట్టు కనిపిస్తూనే ఉంటారు కదా. అయితే తాటి ముంజల్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? ఐస్ యాపిల్ అని అంటారట. తాటి ముంజలు వేసవి కాలపు అమృతం అనే చెప్పుకోవాలి. వీటిని తమిళంలో నొంగు అని, మహారాష్ట్రలో తాడ్గోలా అని పిలుస్తూ ఉంటారు. అయితే వీటిలో చాలా పోషకాలు ఉన్నాయండోయ్. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు. అయితే వీటిని తినడానికి కూడా ఓ టైం ఉంటుందట. చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు తాటి ముంజలను తినొచ్చా లేదా అంటే డైటీషియన్ కొన్ని కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అనమాట. మనం ఏవైతే తాటి ముంజలు తీసుకోవాలి అనుకుంటున్నాం, ఇందులో నీరు అధికంగా ఉండడమే కాకుండా కొలెస్ట్రాల్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, సహజ సిద్ధమైన చక్కెరలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని కూడా అందిస్తూ ఉంటాయి. ఎండ తీవ్రత వల్ల కలిగే అలసటను తగ్గిస్తుంది, శరీరాన్ని చల్లబరుస్తూ ఉంటుంది, అలాగే డీహైడ్రేషన్ నుంచి కూడా తగ్గిస్తుంది. బట్ ఎవరైతే షుగర్ పేషెంట్స్ కానీ లేదా చక్కెరలు ఉన్నాయి అని అనుకుంటున్నారో వాళ్ళు కొంచెం తక్కువగా తీసుకుంటే బెటర్. ఇవి పట్టుకు చాలా తేలిగ్గా కూడా అనిపిస్తాయి, ఈవెన్ పట్టుకున్నా కూడా చాలా సున్నితంగా ఈజీగా తినేయచ్చు అనమాట. అసిడిటీ ఉన్నా, అజీర్ణం ఉన్నా, బలబద్ధకం ఉన్నా, సో సీజనల్ ఫ్రూట్స్ వచ్చేవే మన శరీరాన్ని కాపాడడానికి. ఎందుకంటే ఎంత వేడిగా ఉంటే అంత చల్లదనం శరీరం కోరుకుంటుంది. అదే చల్లదనాన్ని ప్రకృతి మనకు ప్రసాదిస్తుంది అంటే ఈ ఫ్రూట్స్ ద్వారా ఇంకేం కావాలి చెప్పండి. ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడే పరిష్కారం ఉంటుంది. ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్, రచన ఈఎస్ మూర్తి, ఆలపించిన వారు రాజేష్ అండ్ చిత్ర. నిన్నే ప్రేమిస్తా చిత్రం నుంచి ప్రేమ ఎందుకని అంటూ ఒక అద్భుతమైన సాంగ్ విన్నారు. ప్రేమగా కావాలి అని, ప్రేమగా ఎవరైనా మనల్ని చూసుకోవాలని ఎవరు అనుకోరు చెప్పండి. అదే ప్రేమ ఏదైనా కోరిక అడిగింది అంటే, అదే ప్రేమ మనల్ని ప్రేమిస్తూ ఉంది అంటే ఎంత బాగుంటుందో కదా. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

సంగీతం మణిశర్మ, రచన రామజోగయ్య శాస్త్రి, ఆలపించిన వారు హేమచంద్ర సాయంతవి. శక్తి చిత్రం నుంచి ప్రేమదేశం అంటూ ఒక మెలడీ సాంగ్ వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. లోక్భవన్లో తనను కలిసిన 44 మంది అధికారులను అభినందించిన ఆయన, పరిపాలనలో నిజాయితీతో వ్యవహరిస్తూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సూచించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరిస్తూ తాగునీరు, వైద్యం, గృహాల వంటి మౌలిక అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. వామపక్ష తీవ్రవాదాన్ని అంతంచేసి నక్సలిజం రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్గఢ్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణను నక్సల్స్ రహితంగా తీర్చిదిద్దిన డీజీపీ సివి ఆనంద్, శివధర్ రెడ్డి, అనిల్ కుమార్, సుమతీల బృందాన్ని ఆయన ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. మ్యూజియంలు మన నాగరికత, సంస్కృతులకు అద్దం పట్టే జ్ఞాన కేంద్రాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్బంగా పబ్లిక్ గార్డెన్స్ రాష్ట్ర మ్యూజియంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వారసత్వ సంపదను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. హైదరాబాద్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిన్న అంతర్జాతీయ మ్యూజియం డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ప్రత్యేక కార్యదర్శి సంతోష్ బిఎం మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 6 గిరిజన మ్యూజియంలు ఉండడం గర్వకారణమన్నారు. మారుతున్న కాలంలో గిరిజన సంస్కృతి, వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు ఇవి వేదికలని ఆయన పేర్కొన్నారు. భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జరిగే సరస్వతి అంత్య పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం వివిధ ప్రాంతాల నుంచి 3,360 బస్సులతో 5,772 ట్రిప్పులు, వరంగల్ రీజన్లోని 9 డిపోల నుంచి కాళేశ్వరానికి 59 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు రీజనల్ మేనేజర్ భవానీ ప్రసాద్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్షి మీ లక్ష్మి.

సంగీతం హరిశ్రీరాజ్, రచన కులశేఖర్. హరిని ఆలపించిన ఘర్షణ చిత్రం నుంచి అందగాడా అందగాడా అంటూ ఒక మంచి మెరడీ సాంగ్ విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్, ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. తల్లిదండ్రులు పిల్లలతో చాలా స్నేహంగా ఉన్నారే అనుకోండి, మనతో అంతే సన్నిహితంగా వాళ్ళు కూడా ఉంటారు. అంతేనా, ప్రతి విషయాన్ని మనతో ధైర్యంగా పంచుకుంటూ ఉంటారు. ఎవరేమన్నా చెప్తూ ఉంటారు, టీచర్ ఏమన్నా చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఏం అర్థమైంది ఏంటి అనేది చెప్తూ ఉంటారు కదా. అలా కాకుండా అజమాయిషి చేస్తున్నాము అంటే వాళ్ళ మానసిక స్థితి దెబ్బతింటుంది, ఎవరితో ఏం చెప్పుకోవాలన్నా సరే కాస్త భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి పేరెంటింగ్తో చిన్నారులపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్తున్నారు నిపుణులు. అయితే చిన్నారుల ఇష్టానికి ఖచ్చితంగా మనం ప్రాధాన్యం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజుకి వాళ్ళు ఏం తినాలి, ఏం చదవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళ ఇష్ట ప్రకారమే చేయనివాళ్ళట. ఈరోజు కాదు, రేపు వేసుకో, సాయంత్రం తిను, ఇటువంటివన్నీ చెప్తూ వాళ్ళని ఆపొద్దు అని చెప్తున్నారు. దీనివల్ల వాళ్ళ ఇష్టాలు కానీ, ఆలోచనలు కానీ, లక్ష్యాలు కానీ మీతో చెప్పగానే వద్దు అని అనేస్తారేమో అన్న భావన వాళ్ళలో వస్తుందట. సో చిన్న చిన్నవే కదా ఇవి ఎక్కువగా వాళ్ళ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనే ఆలోచన రావచ్చు. కానీ వాళ్ళ చిన్నపిల్లల ఆలోచనలే వాటి రేపటి పునాదిగా మారుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఇష్టాలని ఖచ్చితంగా గౌరవించాలి. కనీసం విన్నా సరే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, ఏమంటారు. అందుకే నేరుగా చెప్పకుండా చేసే పని వల్ల జరిగే లాభ నష్టాలు వివరించాలి. నానా ఇలా జరిగితే ఇది ఇలా అవుతుంది, ఇలా చేస్తే ఈ పని ఇలా జరుగుతుంది అనేది కాస్త వివరించామంటే అప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అనుగుణంగా వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, ఏమంటారు. కాస్త ప్రేమగా మాట్లాడితే పోయేదే ఉంటుంది చెప్పండి, ఏమంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్, ఎఫ్ఎం రెయిన్బో 101.9.

సంగీతం మణిశర్మ, రచన చంద్రబోస్, ఆలపించిన వారు హరిహరన్ మరియు చిత్ర. టాగోర్ చిత్రం నుంచి చిన్నగా చిన్నగా అంటూ చక్కటి మెలడీ సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన చంద్రబోస్, ఆలపించిన వారు సాగర్ మరియు మాలతి. బన్నీ చిత్రం నుంచి జాబిలమ్మ వంటూ చక్కటి మెలడీ సాంగ్ విన్నారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ముద్దుల మువ్వారావు గారు పెద్దమ్మాయి 18 వేసుకుందంట, చిన్నవి సకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 48 నీళ్ళు వేసుకుందంట, రంగుల్ రాజారావు గారు 3 అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాలి అంట.
2: ఇంకా మన మెరగంటే మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి
1: వాళ్ళ మొగుల్ని వదిలేశారంట.
2: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట.
3: డియాలో డియాలా
2: మొదలెట్టవే మంగతాయారు.

ఎల్ఐసీ యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛభారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లో ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే విజయుడు, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో నిన్న దిశ సమావేశం జరిగింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది సంక్షేమ పథకాల పురోగతిపై సమీక్షించిన ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. జహీరాబాద్లోని హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సంస్థను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేసేందుకు 5 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్టు మంత్రి జుపల్లి కృష్ణారావు ప్రకటించారు. పర్యాటక వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన నూతన బేకరీ కోర్సులను, నిధం అడ్మిషన్లను ప్రారంభించడంతో పాటు టూరిస్ట్ గైడ్ పోస్టర్ను కూడా ఆవిష్కరించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రసిద్ధ సైన్స్ పుస్తకాల తెలుగు అనువాదంపై 5 రోజుల కార్యశాల ప్రారంభమైంది. జాతీయ అనువాద సమితి సహకారంతో జరిగే ఈ కార్యక్రమంలో పుస్తకాల సమీక్ష, మూల్యాంకనం చేస్తారు. మాతృభాషలో శాస్త్రీయ అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్దేశమని ప్రొఫెసర్ అన్నం నరేష్ తెలియజేశారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజా సవరణ ప్రకారం లీటర్పై సగటున 90 పైసల భారం పెరిగింది. స్థానిక పన్నుల ఆధారంగా వివిధ నగరాల్లో ఈ పెంపు 80 పైసల నుండి రూపాయి వరకు ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజాగా లీటర్పై సగటున 90 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 111.78 రూపాయలకు పెరిగింది. లీటర్ డీజిల్ ధర 98.90 రూపాయలుగా ఉంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాల్పులు, ఉక్కపోతా ఉండవచ్చని, ఢిల్లీలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కి మృగు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని మరో 10 ఏళ్ల పాటు పెంచుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుగా ఉండగా ఈ నిర్ణయంతో 44 ఏళ్లకు పెరిగింది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నాగోల్లో కొనసాగుతున్న జనగణన పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యాసంగి సీజన్లో ఇప్పటి వరకు 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట వ్యాప్తంగా 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా 29 లక్షల టన్నుల దొడ్డు వడ్లు, 11 లక్షల టన్నుల సన్నవడ్లు కొన్నామని పేర్కొంది. ఇందుకోసం 5,50,000 మంది రైతులకు కనీస మద్దతు ధర కింద 6,556 కోట్ల రూపాయలు చెల్లించినట్టు వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజా సవరణ ప్రకారం లీటర్పై సగటున 90 పైసల భారం పెరిగింది. స్థానిక పన్నుల ఆధారంగా వివిధ నగరాల్లో ఈ పెంపు 80 పైసల నుండి రూపాయి వరకు ఉంది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా కెమిస్టులు డ్రగ్గిస్టులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ బంద్కు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ సమ్మె ప్రధానంగా ఆన్లైన్లో మందుల విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని, మార్కెట్లో నకిలీ మందుల అమ్మకాలను అరికట్టాలనే డిమాండ్లతో జరుగుతోంది. ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువును యుఐడిఏఐ మరోసారి పూర్తి 7 ఏళ్లపాటు పొడిగించింది. ప్రజల నుంచి వస్తున్న స్పందనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యుఐడిఏఐ తెలియజేసింది. ఈరోజు నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీల నుండి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: 101.9
1: 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థి

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: Choose.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. మీరు వింటున్నారు నమస్తే హలో ఆదాబ్ ఆన్ రెయిన్బో ఎఫ్ఎం 101.9, మీ ఆర్జే నిధితో. వెల్ వెల్, నేను ఇప్పుడు పాడిన పాట ఖచ్చితంగా మన అందరి ఫేవరెట్. అయితే ఆ పాట వెనక ఉన్న వాయిస్ వింటుంటే మాత్రం ఎంత ట్రాఫిక్ జామ్లో ఉన్నా, ఎంత వర్క్ స్ట్రెస్లో ఉన్నా వెంటనే రిలాక్స్ అయిపోయే విధంగా ఉంటుంది. ఆ రా ఎమోషన్, ఆ వోకల్ రేంజ్ అండ్ హిట్టింగ్ దోస్ హై నోట్స్ అండ్ ఆ యూనిక్ వాయిస్తో 100% కంఫర్ట్ ఇస్తున్న వ్యక్తి ఇంకెవరో కాదు మన సిద్ శ్రీరామ్ గారు. అండ్ ఎస్, వీఆర్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్డే టుడే. దేర్ ఇస్ సింగింగ్ అండ్ దెన్ దేర్ ఇస్ హీలింగ్ అండ్ డెఫినెట్లీ మన తెలుగు ప్లేలిస్ట్లో ఉన్న హీలింగ్ పాటల్లో సిద్ శ్రీరామ్ గారి పాటలు టాప్లో ఉంటాయి. గీతా గోవిందం, నిన్ను కోరి, అలా వైకుంఠపురం, పుష్ప లాంటి మూవీస్లో సోల్ నింపి మన అందరినీ ఆయన మ్యాజిక్లో బంధించేసుకొని మరెన్నో హిట్స్ ఇస్తూ ఎప్పటికీ ఇంకా ఎన్నో ఇవ్వాలని ఆశపడుతూ లెట్ అస్ ఆల్ విష్ హిమ్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9, మీ ఆర్జే నిధితో.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: Namaste, hello, adab, my dear listeners. You're tuned into Rainbow FM 101.9 with me, your RJ Nidhi. All right, Hyderabad, manam kaast the human patients testing gurinchi maatladukundama? Ledu ledu, nenu Amirpet metro station daggara unna traffic gurinchi maatladatledu. RCB SRH match tickets queue lo unna traffic gurinchi maatladutunnanu. 22nd మే ఉప్పల్లో జరిగే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ టికెట్స్ క్యూ తెలంగాణ హిస్టరీలోని అతి పెద్ద వర్చువల్ వెయిటింగ్ లైన్ అని చెప్పొచ్చు. ఓకే, లెట్ మీ బి ఆనెస్ట్, నేను ఆ క్యూలో ఒక పార్టే. అండ్ ట్రస్ట్ మీ, నేను 5 నిమిషాలు లేట్ ఓపెన్ చేశాను. అండ్ ఐ వాజ్ ఇన్ అ వెయిటింగ్ లిస్ట్ ఆఫ్ 1,40,000 పీపుల్. అంటే అది క్రికెట్ క్రేజ్ అనాలా, ఎస్ఆర్హెచ్ క్రేజ్ అనాలా, ఆర్సీబీ క్రేజ్ అనాలా, విరాట్ క్రేజ్ అనాలా, ఐ హ్యావ్ నో వర్డ్స్. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ద ప్రైజ్ హైక్ ఆల్సో. అసలు డబుల్ ప్రైజెస్ ఉన్నాయి టికెట్స్వి, అండ్ స్టిల్ పీపుల్ ఆర్ రెడీ. ఇట్స్ డెఫినెట్లీ విరాట్ ఫ్యాక్టర్ దేర్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ మేడ్ ఇట్ టు ద టికెట్స్, బట్ జెన్యున్లీ దిస్ మ్యాచ్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. కీప్ హజ్లింగ్ ఫర్ టికెట్స్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ లిస్నింగ్ టు రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: సైనికాల సహకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: वेलकम बैक डियर लिसनर्स. तो अभी हमारे साथ और एक कॉलर जुट गए हैं, चलिए उनसे बात करते हैं. हेलो हेलो
2: हेलो
1: हेलो
2: नमस्कार जी.
1: नमस्कार जी,
2: आपकी थोड़ा आवाज क्या आ रही है
1: जी? एक मिनट जी.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వెల్కమ్ బ్యాక్ టు హలో రెయిన్బో. అభి హమారే సాత్ ఏక్ కాలర్ జుడ్ గయే, చలియే ఉన్సే బాత్ కర్తే హై. హలో
3: హలో
2: హలో
3: హలో, యా ఐ యామ్ స్పీకింగ్ ఫ్రమ్ బెంగళూరు.
2: యా, యువర్ నేమ్?
3: యా, మై నేమ్ ఇస్ అభి.
2: అభి, ఓకే. హావ్ యు హర్డ్ ద టాపిక్?

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు జస్నీ హైదరాబాద్లోకి. నేను మీ ఆర్జే రాజేష్. చారిత్రాత్మకంగా హైదరాబాద్ గురించి చెప్పుకుంటూ పోతే రోజులు నెలలే కాదు సంవత్సరమైనా సరిపోదు. ఆసక్తి పెరుగుతుంది తప్ప తగ్గదు. జీరో నుంచి హీరో వరకు ఎవరైనా హైదరాబాద్లో హ్యాపీగా బతుకేయచ్చు. ఇక ఆహారం విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయో అన్నీ మనకు దాదాపు హైదరాబాద్లో దొరుకుతాయి. కానీ హైదరాబాద్కు మాత్రమే ప్రత్యేకమైన ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ మనకి బిర్యానీ అండ్ ఇరానీ చాయ్ ముందుగా గుర్తుకొస్తాయి. తర్వాత మనకు గుర్తుకొచ్చే పేరు స్వీట్ విషయం అదేంటి ఇంకా మనం తర్వాత మాట్లాడుకుందాం. జస్నీ హైదరాబాద్లో మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జెస్ని హైదరాబాద్ లో. మనం బిర్యానీ గురించి మాట్లాడుకున్నాం కదా, హైదరాబాద్ పేరు చెప్పగానే బిర్యానీ, ఇరానీ చాయ్ ఎలా గుర్తుకు వస్తుందో, తర్వాత స్వీట్స్ విషయం మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ గుర్తుకొచ్చే విషయం కుర్బానికా మీఠా. దీన్ని కుర్బానికా మీఠా అని ఇప్పుడు అంటున్నారు, కానీ ఫస్ట్ కుర్బానికా మీఠా అనేవారు. సో మీ మాట ఏంటో తెలియదు, కానీ నాకు కుర్బానికా మీఠా ఇప్పుడు గుర్తుకు రాగానే ఈ షో మధ్యలోనే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది కుర్బానికా మీఠా. ఇది హైదరాబాద్ స్పెషల్ డెజర్ట్ అనొచ్చు. ఎండు ఆఫ్రికాట్స్తో చేసే వంటకం, పెళ్ళిళ్ళు పండగలు తప్పకుండా ఈ డిష్ ఉండాల్సిందే. పైన బాదాం, మలై లేదా ఐస్ క్రీమ్ వేసి వడ్డిస్తారు. సో కుర్బానికా మీఠా తింటుంటే ఆ మజాయే వేరు. హైదరాబాద్ స్పెషల్ డిష్ అని చెప్పొచ్చు. సో ఇది మన హైదరాబాద్కి ఎలా వచ్చింది, సో దీన్ని ఎంతమంది ఇష్టపడతారు, ఎలా తింటారు, సో దీనికి సంబంధించినవి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మనం మాట్లాడుకుందాం జస్ని హైదరాబాద్లో. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్ని హైదరాబాద్ లో. జస్ని హైదరాబాద్ లో మనం ఖుర్బానికా మీటా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ స్వీట్ చరిత్ర విషయానికి వస్తే సగం హైదరాబాద్ చరిత్ర, సగం ప్రపంచ చరిత్ర అని చెప్పొచ్చు. ఇది హైదరాబాద్కి ఎలా వచ్చింది ఆలోచిస్తే, అలెగ్జాండర్ తన సైన్యంతో 4వ శతాబ్దంలో యూరప్ వెళ్ళడానికి భారత్ మీదుగా రూట్ వేశాడట. అలా భారత్కు పరిచయమైందని కొంతమంది చెప్తారు. సో కుర్బానికా మీటా ఇందులో ఉపయోగించే ఆఫ్రికాట్ తర్వాత పాడవుతుంది కాబట్టి వాటిని ఎండబెట్టి మరి ఎగుమతి చేశారు. సో అట్లా ఎగుమతి చేసినవి మరి నానబెట్టి అందులో షుగర్ వేసేసి ఆ చక్కెర పాకంలో బాగా ఉడికించి తర్వాత చేయాల్సిన ప్రాసెస్ అంతా ఉంటుంది, ఆ తర్వాత చెప్తాను. సో కుర్బానికా మీటా అంటే హైదరాబాద్లో చాలామందికి తెలుసు, అండ్ దాని పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి నోరూరుతుంది. ఇంకా మాట్లాడుకుందాం కుర్బానికా మీటా గురించి. చాలా విషయాలు అండ్ ఆసక్తికరమైన విషయాలు అండ్ ఎలా టేస్ట్ చేయాలి ఇదంతా మరి కుర్బానికా మీటా చరిత్ర చెప్తాను. జస్ని హైదరాబాద్లో మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: స్టిక్కర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్ని హైదరాబాద్ లో. జస్ని హైదరాబాద్ లో మనం కుర్బానికా మీటా గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే కుర్బానికా మీటాకు మరో కథ కూడా ప్రచారంలో ఉంది, హైదరాబాద్ నిజాం స్పెషల్ స్వీట్ గా. మొఘలులు దక్షిణాదికి వచ్చినప్పుడు ఈ డిష్ మనకి వచ్చేసింది, కానీ వీళ్ళు ఢిల్లీలో ఉన్నప్పుడు ఇది అంత ఫేమస్ కాలేదు. హైదరాబాద్ అసఫ్ జాహీ నిజాంలు దీన్ని పూర్తిగా తమదిగా సొంతం చేసుకున్నారని చెప్పొచ్చు. అండ్ అప్పుడు ఆఫ్రికా చైనా నుంచి మనకి ఇంపోర్ట్ అయ్యేదట. చాలా ఖరీదు ఫ్రూట్ కాబట్టి ఇది రాయల్ డెజర్ట్ అనేవారు. కేవలం రాజుల వంటగదిలోనే మరి ఈ వంటకం చేసేవారు. ఇక నిజాంస్ కాలంలో ఇది మన హైదరాబాద్ ఆతిథ్యానికి చిహ్నంగా మారిందని చెప్పొచ్చు. కుర్బానికా మీటా

0: Rainbow 101.9.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: హలో, చెక్ చెక్, హలో చెక్, ఓకే, రెడీ.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం జస్నీ హైదరాబాద్. జస్నీ హైదరాబాద్ లో కుర్బానికా మీటా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో హైదరాబాద్ స్పెషల్ కుర్బానికా మీటా ఎలా తయారు చేస్తారు అంటే, ఎండ్ ఆఫికట్స్ ని రాత్రంతా నానబెట్టి మరి ఉదయం చక్కెరతో నెమ్మదిగా ఉడికించి జామ్ లాగా తయారు చేస్తారు. తర్వాత అది కిందికి తీసిన తర్వాత పైన బాదం పప్పు, తర్వాత ఆఫ్రికాట్ గింజల లోపల ఉండే పప్పు పొడిలాగా చేసేసి మరి వాటిపైన వేస్తారు. అండ్ వేడి మలాయ్ కస్టర్డ్ లేదా ఐస్ క్రీమ్తో సర్వ్ చేస్తారు కుర్బానికా మీఠాని. సో ఇవి రెండు కూడా మరింత టేస్ట్ తెస్తాయి కుర్బానికా మీఠాని. సో ఈ కుర్బానికా మీఠా చేయటం మరి మిగతా స్వీట్స్ లాగా చాలా టైం తీసుకోవడం కానీ రిస్క్ కానీ ఉండదు. సో సింపుల్గా చేస్తారు కాబట్టి మరి చాలా ఇరానీ హోటల్స్లో మనకి హైదరాబాద్లో కుర్బానికా మీఠా అందుబాటులో ఉంటుంది. సో ఇది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. తర్వాత మనకి లభ్యం అవ్వడం సిటీలో చాలా ప్లేస్లో లభ్యం అవ్వడం. సో ఆ రోజు మనకి చాలా కాస్ట్ ఉండేది, అంటే ఆ నిజాం కాలంలో మరి ఈ స్వీట్ చాలా కాస్ట్లీ ఉండేది. ఇప్పుడు అంత కాస్ట్లీ కాకూడదు, మరి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటుంది కుర్బానికా మీఠా. రైట్, స్టూడియోలో టైం 2:41 దాటి 23 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం జస్ని హైదరాబాద్. జస్ని హైదరాబాద్ లో మనం మాట్లాడుకుంటున్నాం కుర్బానికా మీఠా గురించి. అసలు కుర్బానికా మీఠా ఎందుకు ఫేమస్ అయ్యిందంటే, ఒకప్పుడు దాదాపు హైదరాబాద్ లో చాలా పెళ్లిళ్ళలో, ఇప్పుడు కొన్ని పెళ్లిళ్ళలో భోజనం చివరిలో ఖచ్చితంగా కుర్బానికా మీఠా ఉండాల్సిందే, లేకపోతే పెళ్ళి అయినట్టే ఉండేది కాదు అని కొందరు ఫీలింగ్ అనమాట. సో ఆఫ్రికాట్ చక్కెర సింపుల్ కానీ టేస్ట్ మాత్రం రాయల్. సో రాయల్ టేస్ట్ ఉండే ఆఫ్రికాట్ చక్కెర మిశ్రమంలో తయారయ్యే ఈ కుర్బానికా మీఠాని చాలామంది ఇష్టపడతారు. అయితే ఆఫ్రికాట్లో ఫైబర్, ఐరన్, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి. అంటే పోషక విలువల పరంగా చూసినా కూడా కుర్బానికా మీఠా తినాల్సినంత తింటే ఆరోగ్యానికి మంచిదే. పేర్లో మాత్రం కొంచెం మార్పు వచ్చింది. అది ఏంటి అని అంటే, ఒకప్పుడు కుర్బానికా మీఠా అనేవారు, ఇప్పుడు కుర్బానికా మీఠా అంటున్నారు. ఇది చాలా హిరానీ హోటల్స్లో ఇప్పటికీ లభ్యమవుతుంది. సో అది ఒక్కసారి టేస్ట్ చేస్తే మీరు మర్చిపోలేరు. సో మరి ఎవరైనా ఇప్పటి వరకు కుర్బానికా మీఠా తినని వారుంటే, సో మీరు మిస్ అయినట్టే, ఒక్కసారి హైదరాబాద్ కుర్బానికా మీఠా తినే ప్రయత్నం చేయండి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో నిర్వహించిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. రాబోయే కాలంలో 100 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలని మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలోని రోమ్ నగరానికి చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలానీతో విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం అధ్యక్షుడు లామ్తో సమావేశమై ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ రాష్ట మ్యూజియంలో నిర్వహించిన కార్యక్రమానికి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో మంత్రి దుద్దుళ్ల శ్రీధరబాబు అధ్యక్షతన జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జీఎంఎస్ఎల్ కుమార్ నివాసంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని 8 ప్రాంతాల్లో ఎస్సీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజా సవరణ ప్రకారం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 111.78 రూపాయలకు పెరిగింది. డీజిల్ లీటర్ ధర 98.90 రూపాయలుగా ఉంది. అమెరికా ఈ ఏడాది అక్టోబర్ 30, 31 తేదీల్లో జార్జియాలోని అట్లాంటాలో G20 విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యమిస్తుంది. అంతర్జాతీయ స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి ప్రపంచ అగ్రగామి దేశాల విదేశాంగ మంత్రులు ఇందులో పాల్గొంటారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

0: Sonna. No tension, bebé.
1: FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు చేశారు డబుల్ కమిటాలోకి. మే 19th కి ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సో మన భారతదేశ చరిత్రలో నిలిచిపోయే రోజు అని చెప్పొచ్చు. సరిగ్గా 1999 రోజు, సరిగ్గా ఇదే రోజు 1999 సంవత్సరంలో కార్గిల్ యుద్ధ సమయంలో ఆపరేషన్ విజయ్ పేరుతో పాకిస్తాన్ సైనికులను తరుముకొట్టేందుకు మన భారత సైన్యం సన్నాహాలు ప్రారంభించిన రోజు ఇది. తర్వాత మరి వీరోచిత పోరాటం చేసి విజయం సాధించిన రోజు అని చెప్పొచ్చు. అసలు 1999 కార్గిల్ యుద్ధ సమయంలో ఏం జరిగింది, ఆపరేషన్ విజయ్ ఎందుకు స్టార్ట్ అయింది, తర్వాత మాట్లాడుకుందాం.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. డబుల్ కమిటాలో మరి 1999 మే 19 ఏం జరిగింది అనే విషయం మనం మాట్లాడుకుంటున్నాం. మే 19 పాకిస్తాన్ ఆర్మీ తర్వాత ఉగ్రవాదులు రహస్యంగా ఎల్ఓసి దాటి కార్గిల్ ప్రాంతంలో కార్గిల్ సెక్టర్లో ఎత్తైన కొండలను ఆక్రమించారు. వాళ్ల ప్లాన్ NH1 హైవే కట్ చేసి లడక్ని భారత్ నుంచి విడదీయటం, సియాచిన్ గ్లేసియర్ని లాక్కోవటం వాళ్ళ ప్లాన్. అయితే స్థానిక గొర్రెల కాపరి తాషి నామ్ గ్యాల్ పఠాని డ్రెస్లో ఉన్న వ్యక్తులను చూసి, అంటే ఈ డ్రెస్లో డిఫరెంట్ డ్రెస్లో ఉన్న ఈ వ్యక్తులను చూసి డౌట్ వచ్చి మరి వాళ్లకు సంబంధించిన సమాచారం ఆర్మీకి అందించాడు. మొదట టెర్రరిస్టులు అనుకున్నారు. లెఫ్టినెంట్ సౌరభ్ కాలియా టీం మొత్తం వెళ్ళి చెక్ చేస్తే పాక్ ఆర్మీ వాళ్ళను పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేసింది కొందరిని. అప్పుడు మన భారత ఆర్మీ మే 19 1999 రోజు ఆపరేషన్ విజయం లాంచ్ చేసింది. ఆక్రమించిన కొండల నుంచి పాక్ సైనికులను తరిమికొట్టి ఎల్ఓసి పవిత్రతను కాపాడంతో పాటు ఆ కొండలను మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంది మన భారత ఆర్మీ. లక్షలకు పైగా

సైనికులకు అక్కడికి చేరుకొని 16,000 అడుగుల ఎత్తులో మోహరించారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అతి కష్టమైన పర్వత యుద్ధాల్లో ఒకటిగా నిలిచిందని చెప్పొచ్చు ఆపరేషన్ విజయ్.

0: భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన
1: చెంచుకు కట్టాలి రాశిస్తు నాలు కోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్యమంత్రి కొడుతుంది బతికే నీకు శిస్తు కట్టాలరా
0: అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: డబుల్ కమిటాలో మనం మాట్లాడుకుంటున్నాం ఆపరేషన్ విజయ్ గురించి. ఆపరేషన్ విజయ్ సక్సెస్ కావడానికి మరికొన్ని సపోర్ట్ ఆపరేషన్స్ కూడా చేశారు. టోలింగ్ యుద్ధం జూన్13 మొదలుపెట్టి విజయం సాధించారు. అలాగే 0.5140 జూన్ 20 కెప్టెన్ విక్రమ్ బాత్రా ఏ దిల్బాంగే మోర్ అని గట్టిగా అరుస్తూ పెద్ద విజయం సాధించారు. అలాగే టైగర్ హిల్ జూలై 4-5 అతి కష్టమైన యుద్ధం అని చెప్పొచ్చు. 18 గ్రెనేడియర్స్ అలాగే 8-8 జిక్ బెటాలియన్స్ అంతా కలిసి కూడా మరి ఈ ఆపరేషన్ని సక్సెస్ చేశారు. అలాగే 0.4875 ఇక్కడే కెప్టెన్ విక్రమ్ బాత్రా వీరమరణం పొందారు. సో అయినప్పటికీ కూడా ఆయన వీరోచిత పోరాటం చేసి మరి ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి శాయశక్తుల ప్రయత్నం చేశారు. అలాగే బెటాలియన్ సెక్టార్ జూన్ 9 కీలక పోస్టులు, తర్వాత జూలై 6 కాలుబార్ తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ పర్వత ప్రాంతాలన్నీ కూడా జూన్ 9 మరి స్వాధీనం చేసుకున్న రోజు. అలాగే జూలై 26, 1999 ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ విజయ్ సక్సెస్ అయిందని ప్రకటించింది. పాక్ సైన్యం పూర్తిగా ఆ రోజు వెనక్కి వెళ్ళిపోయింది. సో ఆపరేషన్ విజయ్ సక్సెస్ సాధించడానికి మరి ఇంతమంది వీరోచిత పోరాటం చేశారు. సో సరిగ్గా మే 19 మనకు ఈ ఆపరేషన్ స్టార్ట్ అయింది. కాబట్టి ఈరోజు మనం ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మనమందరం ఆనందంగా ఉండడంతో పాటు మరి ఈ వీరోచిత పోరాటాన్ని గెలవటానికి మరి వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టిన ఆ వీర సైనికులకి మనం మనస్ఫూర్తిగా నివాళి అర్పిద్దాం.

ఈ ఆపరేషన్లో వీరమరణం పొందిన వాళ్ళందరూ కూడా భారత ప్రభుత్వం పరమవీర చక్ర అవార్డుతో గౌరవించింది. అందులో కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, గ్రెనేడియర్ నాగేంద్ర సింగ్ యాదవ్, అలాగే రైఫిల్ మ్యాన్ సంజయ్ కుమార్ గారులను భారత ప్రభుత్వం పరమవీర చక్ర అవార్డుతో గౌరవించింది. సో వాళ్ళందరూ కూడా మనం ఒకసారి నివాళి అర్పిద్దాం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: మీలో ఇక్కడ 90s మ్యారేజ్ ఎంతమంది గుర్తున్నాయి? అంటే చిన్నప్పుడు చూసింటారు కదా, మీ అత్త పెళ్ళో మీ మామ పెళ్ళో పెళ్లి జరిగేటప్పుడు చూసింటారు కదా, ఎంతమంది గుర్తున్నాయి? నా దృష్టిలో పెళ్లిళ్ళు అంటే అవి. మా తాత పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఒక్కసారి రిజిస్టర్లో పేరు నమోదైతే ఎటువంటి ఆపదొచ్చినా సరే ఆయన పెళ్లిళ్ళు చేసేవాడంట. మనం కూడా ఎట్టి పరిస్థితుల్లో మన కళ్యాణ మండపంలో పాటించాల్సిన ఫస్ట్ రూల్ అది.

0: సార్, పెళ్లి కూతురు మేడమా మీరేనా?
1: అవును నేను.
0: ఏంటి సార్ భోజనాలు వడ్డించారు?
1: ఏం మాట్లాడుతున్నారా? భోజనాలు మేము వడ్డించడం ఏంటి? మా మామగారు డబ్బులు కక్కుర్తి పట్టి క్యాటరింగ్ పెట్టలేదా ఏంటి?
0: అలాగా సార్, మరి మీ పెళ్లిలో మీ మేనకోడలు చిన్న బుడ్డి బుడ్డి అడుగులు వేసుకుని నీళ్లు పోసిందంట, మీకు గుర్తుందా? అలాంటి తన పెళ్ళిలో మీరు భోజనాలు వడ్డించడానికి ఏంటి సార్? రండి సార్ వడ్డించారు.

0: Rainbow 101.9
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ఈరోజు ప్రపంచ ఐబీడీ దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. వరల్డ్ ఐబీడీ డే. ఇన్ఫ్లమేటరీ ఓవెల్ డిసీజ్ ఐబీడీ ఫుల్ ఫామ్ ఇది. దీని గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మే 19న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో మరి ప్రపంచవ్యాప్తంగా మరి ఈ వ్యాధికి సంబంధించిన విషయాలు డాక్టర్ల ద్వారా తెలుసుకోవడం, తర్వాత దానికి ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్ఫ్లమేటరీ ఓవెల్ డిసీజ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మరి వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ల దగ్గర తీసుకొని అది రాకుండా జాగ్రత్త పడాలి అనే ఉద్దేశంతో మరి దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: FM రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ఈరోజు మాల్కమ్ ఎక్స్ డే అని కూడా జరుపుకుంటారు. అయితే ఈ జయంతి రోజు వారి గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి. మాల్కమ్ ఎక్స్ గారి గురించి, వీరు జాతి వివక్షతకు వ్యతిరేకంగా పౌర హక్కుల కోసం పోరాడిన వీరుడు, ప్రముఖ నాయకుడు అని మనం చెప్పొచ్చు మాల్కమ్ ఎక్స్.

సో వారి జ్ఞాపకార్థం వారి జయంతిని ఈరోజు జరుపుకుంటారు. అసలు మాల్కమ్ ఎక్స్ ఎవరు? అమెరికా నల్లజాతి హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడు. అసలు పేరు మాల్కమ్ లిటిల్. వీరు 1925 మే 19 జన్మించారు. అయితే మరణం 1 ఫిబ్రవరి 1965. మార్టిన్ లూథర్ కింగ్ అహింసా మార్గంలో వెళ్తే మరి వీరు మన హక్కులు సాధించడం, మానవ హక్కులు సాధించడం కోసం ఏ మార్గంలో వెళ్ళినా పర్వాలేదని నమ్మిన వ్యక్తి మాల్కమ్ ఎక్స్. వీరు ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే చిన్నతనంలో వారు అనుభవించిన కష్టాలు. 6 ఏళ్ల వయసులోనే తండ్రిని కొంతమంది తెల్ల జాతి వాళ్ళు చంపేశారు. అయితే తల్లిని పిచ్చాసుపత్రి పాలు చేశారు. మాల్కమ్ అనాథ ఆశ్రమంలో పెరిగారు. అయితే స్కూల్లో టాపర్ అయినా అయితే నీగ్రోలు లాయర్ కాలేరు అని టీచర్ చెప్పడంతో మరి వారు చదివాపేశారు. 20 ఏళ్లకు దొంగతనం కేసులో 10 ఏళ్ళు జైలు శిక్ష పడింది. జైల్లో వీరు చాలా పుస్తకాలు చదివారు, చాలా మార్పులు జరిగాయి. సో రోజు డిక్షనరీ మొత్తం రాసేవాడట. అలాగే 1952లో జైలు నుంచి బయటకు వచ్చి ఒక కొత్త మార్గాన్ని ఎన్నుకున్నారు. తను ఏదైతే అనుకున్నారో మరి ఆ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నమ్మి మరి పోరాటాన్ని ప్రారంభించారు మాల్కమ్ ఎక్స్. వారు చెప్పేది ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్, ఎవరైనా కొడితే ఊరుకోవద్దు, తిరిగి కొట్టాలి అని. తర్వాత తెల్లా నల్ల వాళ్ళు కలిసి బతకలేరు, మనకంటూ ప్రత్యేక రాష్ట్రం కావాలని కూడా పోరాడారు. అలాగే నల్లజాతి వాళ్ళ నిజమైన మతం ఏదని వారు గ్రహించారు. సో వాళ్ళకి ఏదైతే కావాలో దాన్ని సాధించడం కోసం నల్లజాతి వాళ్ళంతా పోరాడాలని. మరి వారు చదివిన బుక్స్, చాలా బుక్స్ చదివారు కదా, సో దాని ఆ బుక్స్లో అన్నిటి నుంచి కూడా ప్రేరణ పొంది నల్లజాతి వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసి తను ఏదనుకున్నాడో అది సాధించే ప్రయత్నం చేశారు. కొంత మార్పు అంటే ఆ తర్వాత తన అభిప్రాయం కొంచెం మార్చుకున్నారు. జాతి అహంకారం సమస్య, తెల్లవాళ్ళందరూ శత్రువులు కాదు, సో ఆ మంచివాళ్ళు అందులో కూడా ఉంటారనే విషయాన్ని తెలుసుకున్నారు. తర్వాత ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రో అమెరికన్ యూనిటీ స్టార్ట్ చేశారు. ఈ పేరు మీద కూడా మరి ఎన్నో మంచి సంస్కరణలను తీసుకురాచే ప్రయత్నం చేశారు మాల్కమ్ ఎక్స్. సో ఈ పోరాటం చేస్తూనే వారు ఏదైతే అనుకున్నారో ఆ అంశాలను ఖచ్చితంగా సాధించాలి. సో అందరూ సమానం అంటే పౌర హక్కులు అనేటివి అందరికీ సమానంగా ఉండాలనే సంకల్పంతో వారు పోరాటాన్ని సాగిస్తూనే మరి హత్యకు గురయ్యారు. 1965 న్యూయార్క్లో స్పీచ్ ఇస్తుండగానే మరి అతన్ని కాల్చి చంపారు. సో వారు చివరి వరకు కూడా మాల్కమ్ ఎక్స్ తను ఏదైతే ఒక సిద్ధాంతాన్ని అనుకున్నారో ఆ సిద్ధాంతం కోసం పోరాడుతూనే వీరమరణం పొందారు మాల్కమ్ ఎక్స్. సో వారికి ఈ సందర్భంగా, వారి జయంతి సందర్భంగా మనందరం నివాళి అర్పిద్దాం.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: परीक्षा एक ऐसा अवसर है और परीक्षा के लिए हेल्दी कंपटीशन की भावना हमारी तैयारी को और बेहतरीन बनाती है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉग इन करें।
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
3: స్టూడియోలో సమయం 4 గంటల దాటి 17 సెకండ్లు. ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో రైతులు పండించిన అధిక ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలని కోరిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని 85 ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలానికి విశేష స్పందన లభించిందని సంస్థ ఎండీ విపి గౌతమ్ చెప్పారు. దాదాపు 150 మంది బిడ్డలు పాల్గొన్న ఈ పారదర్శకమైన వేలం ద్వారా సుమారు 83 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందన్నారు. మేదిపట్నం గుడి మల్కాపూర్ పరిసరాల్లో చుట్టు చేసుకున్న ఉద్రిక్తత నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో మతపరమైన విద్వేషాలు రగిలిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న 17 అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని ఎక్స్ కార్పొరేషన్ లీగల్ విభాగానికి నోటీసులు జారీ చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎన్ రమణ వెల్లడించారు. నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంలో సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని, ఈ గుర్తింపు బాధ్యతను మరింతగా పెంచిందని ఆయన సందర్భంగా పేర్కొన్నారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను వ్యాక్సినేషన్ లేదా స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాన్ని ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలో ధర్మాసనం గత 7 నవంబర్లో ఇచ్చిన ఆదేశాన్ని సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ అలాంటి కుక్కలను కేవలం జంతు సంరక్షణశాలలకే పరిమితం చేయాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జైపూర్లో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఫిట్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మరి ప్రతి అంశం మీద కూడా సునిశితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో దేశంలో మరి బలవంతమైన యువత, తెలివైన యువత తయారు కావాలన్నదే వారి ఉద్దేశం. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు అంటే నాలాంటి యువకుల్ని నాకు ఒక 10 మందిని అందిస్తే మొత్తం ఈ దేశాన్ని మార్చేస్తానన్నారు. అంటే ఈ దేశంలో యువత ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి, మరి తెలివితో ఉండాలి, మరి ఏదైనా పోరాడే శక్తి ఉండాలి. అంటే ఫస్ట్ ఫిజికల్గా మనం యాక్టివ్గా ఉండాలనేది వారి ఉద్దేశం. సో 10 మందిని ఇస్తే దేశాన్ని మార్చేస్తానన్నారు వివేకానంద గారు. సో ఆ పదం ఇప్పటికీ మరి ప్రతి ఒక్కరిని ఆ వాక్యం ఇన్స్పైర్ చేస్తుందని చెప్పొచ్చు.

మరి చిన్న చిన్న నేతల నుంచి మొదలుకొని పెద్ద నేతల వరకు ప్రతి భారతీయ పౌరుడు గర్వపడే వ్యక్తి స్వామి వివేకానంద గారు. మరి ఆ వివేకానంద గారు చెప్పిన మాటని స్ఫూర్తి తీసుకునే మరి ప్రతి నాయకుడు ముందుకు వెళ్తున్నారు. సో మరి వివేకానంద గారి స్ఫూర్తి వచనాలు ఖచ్చితంగా మన ప్రధాని గారిని కూడా ప్రభావితం చేశాయి. అందుకే మరి యువత ఫిట్గా ఉండాలని మరి ఈ ఉద్దేశంతో మరి ఈ ఫిట్ ఇండియా స్టార్ట్ చేశారు. లైఫ్ డిసీజెస్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఒబేసిటీ 30 నుంచి 44 ఏళ్ల వాళ్ళకి వస్తున్నాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం భారత్లో 80% టీనేజర్స్ అలాగే 50% పెద్దలు సరిగా ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదని తెలిసిందట. ఫిట్నెస్ లేకపోవడం వల్లే చాలామంది ఆర్మీ అండ్ పోలీస్ జాబ్స్కి సెలెక్ట్ అవ్వటం లేదని కూడా తెలుస్తుంది. అందుకే ఫిట్ ఇండియా ఖచ్చితంగా అవసరం. అలాగే ఫిట్నెస్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ అని మొట్టమొదటి మనకు మరి గుర్తు చేశారు మన ప్రియతమ ప్రధాని గారు. సో ఫిట్నెస్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ అనే పదాన్ని మరీ మరీ నొక్కి చెప్పారు మన ప్రియతమ ప్రధాని గారు. అందుకే మరి వారి ఆశయం మరి ఫిట్ ఇండియా సాధించాలని. సో వారి ఆశయానికి మనందరం కూడా అడుగులు వేసి ఫిట్ ఇండియా సాధన దిశగా మన ప్రయత్నం మనం చేయడంతో పాటు తర్వాత వచ్చే తరానికి కూడా ఈ ఫిట్ ఇండియాని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో ఫిట్ ఇండియా. అసలు ఫిట్ ఇండియాలో ఏం చేస్తారు, పాఠశాలలో ఫిట్ ఇండియా గురించి మరి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. సో 6 రోజుల పాటు స్పోర్ట్స్, యోగా, డ్యాన్స్ ఇవన్నీ కూడా స్కూల్లో చేయించమని చెప్తున్నారు. ఇది నవంబర్ డిసెంబర్ నెలలో ఇవి ఖచ్చితంగా చేయిస్తుంటారు. అండ్ ఒక్కొక్క నెలలో ఏం చేయాలనేది కూడా ఒక ప్లాన్తో వెళ్తున్నారు స్కూల్స్లో. సో నవంబర్ డిసెంబర్లో మరి ఈ డ్యాన్స్, యోగా అలాగే స్పోర్ట్స్ ఇవి ఖచ్చితంగా నిర్వహిస్తారు పిల్లలు స్ట్రాంగ్గా తయారవడానికి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో ఫిట్ ఇండియా. స్కూల్లో ఇంకా ఏమేం చేస్తారు స్కూల్లో అంటే, ఫిట్ ఇండియా ఫ్రీడమ్, 2 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వరకు మరి రన్నింగ్ ప్రాక్టీస్ చేయిస్తారు. స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళైందో మరి అన్ని కిలోమీటర్లు పరుగులు పెట్టాలి స్టూడెంట్స్ అనేది మరి ప్రభుత్వ ఉద్దేశం. ఇది 15 అండ్ అక్టోబర్ 2 మరి ఈ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ని నిర్వహిస్తారు స్కూల్స్లో. స్టూడియోలో టైం 4:32 దాటి 10 సెకండ్లు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో ఫిట్ ఇండియా. అసలు ఫిట్ ఇండియాలో ఇంకేం చేస్తారు? స్కూల్స్లో ఫిట్ ఇండియా విషయానికి వచ్చేసరికి ఫిట్ ఇండియా సైక్లోథాన్, ఇందులో సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తారు. ఇది సంవత్సరం పొడుగునా నిర్వహిస్తారు. అండ్ ఫిట్ ఇండియా క్విజ్, ఫిట్ ఇండియా క్విజ్లో స్కూల్ పిల్లలకు స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ మీద క్విజ్ ప్రోగ్రాం కూడా నిర్వహిస్తారు. అయితే దీనికి 3.25 crores ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. మరి దేశవ్యాప్తంగా ఇవన్నీ ప్లాన్ చేస్తారు. ఫిట్ ఇండియాలో మరి ఏం జరుగుతుంది, దీనికి సంబంధించిన మొత్తం క్విజ్ ఉంటుంది. మరి 3.25 crores, 3.25 crore ప్రైజ్ మనీ అంటే మామూలు విషయం కాదు అది. సో మరి ఇంత మన భారత ప్రభుత్వం మరి యువత మీద, విద్యార్థుల మీద స్పెండ్ చేస్తుందంటే మరి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి ప్రతి విద్యార్థి కూడా ప్రభుత్వం ఏదైతే తలపెట్టిందో మరి దానికి సహకరిస్తూ మరి ప్రభుత్వ లక్ష్యాన్ని మనం చేరుకునే విధంగా మరి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఫిజికల్గా ఫిట్గా ఉండే ప్రయత్నం చేయండి. మీరు ఫిజికల్గా ఫిట్ ఉంటే మీరు అనుకున్న లక్ష్యాలని ఏవైనా అలవుకగా సాధించవచ్చు. మరి ప్రతిరోజు వ్యాయామం, ప్రతిరోజు గేమ్స్, అలాగే డ్యాన్స్, కొత్త కొత్త టైం కేటాయించుకొని మరి మీరు ఏదైతే లక్ష్యాలు అనుకున్నారో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ఫిట్ ఇండియా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఫిట్ ఇండియాలో పాల్గొనే ప్రయత్నం చేయండి. స్టూడియోలో టైం 4:42 దాటి 24 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో ఫిట్ ఇండియా. ఫిట్ ఇండియాకి యాప్ కూడా ఉంది. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు మరి ఫ్రీ యాప్ రిలీజ్ చేశారు. అలాగే ఫీచర్స్ స్టెప్స్ కౌంట్, క్యాలరీ ట్రాక్, యోగా ట్యుటోరియల్స్, డైట్ ప్లాన్, అలాగే సర్టిఫికేట్ కూడా ఉంది. రోజు 30 నిమిషాలు యాక్టివ్గా ఉంటే ఫిట్ ఇండియా సర్టిఫికేట్ వస్తుంది. అలాగే ఫిట్ ఇండియా 3-స్టార్ రేటింగ్ అంటే స్కూల్స్ అండ్ ఆఫీస్లో ఫిట్నెస్ యాక్టివిటీ మరి సరిగ్గా చేస్తే 1-స్టార్ రేటింగ్ కూడా వస్తుంది. సో మరి 1-స్టార్ రేటింగ్ వచ్చేందుకు మరి వీళ్ళంతా కూడా స్కూల్స్ అండ్ ఆఫీసెస్లో మరి 1-స్టార్ రేటింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అండ్ మీరు ఎలా స్టార్ట్ అవ్వాలంటే రోజు 30 నిమిషాలు వాకింగ్ ఆర్ రన్నింగ్, యోగా, డ్యాన్స్, ఆటలు, ఏదైనా సరే, ఏదైనా ఓకే. సో మీరు రోజు ప్రయత్నం చేయాలి. ఫిట్ ఇండియా ప్లెడ్జ్ ఎక్కడ ఉంటుంది అనంటే fitindia.gov.inలో ప్లెడ్జ్ తీసుకోవాలి. మరొకసారి వెబ్సైట్ అడ్రస్ మీకు రిపీట్ చేస్తున్నాను, fitindia.gov.inలో మీరు లాగాన్ అయ్యి మరి ఇంకా పూర్తి వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనం ఉన్నాము ఫిట్ ఇండియాలో. ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన స్వాతంత్ర సమరయోధులు ఒకరు ఉన్నారు. వారే నీలం సంజీవరెడ్డి గారు. వీరు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా విశేషమైన సేవలు అందించారు. 1956 నుంచి 90 వరకు మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు.

0: అలాగే 1972 వరకు భారత రాష్ట్రపతిగా సేవలు అందించారు అండ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పొచ్చు. ముఖ్యమంత్రిగా వారు అందించిన సేవలు మనం ఈనాటికి మర్చిపోలేము. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి పనులు వేగంగా పూర్తయ్యేలా చేశారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టును మొదలుపెట్టింది కూడా వారే అని చెప్పొచ్చు. అలాగే తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీని 1954 స్థాపించారు. అలాగే ఇండస్ట్రీ హైదరాబాద్లో మనం ఈరోజు గర్వంగా చెప్పుకునే ఇండస్ట్రీ బిహెచ్ఎల్ ఐడిపిఎల్ లాంటి కేంద్ర సమస్యలు కూడా వారే తీసుకొచ్చారు. అలాగే మరి రైతుల పక్షపాతి అని కూడా చెప్పొచ్చు. రైతులకు మేలు చేసే పథకాలు వీరే స్టార్ట్ చేశారు. అందుకే రైతు బాంధవుడు అనే పేరు కూడా వీరుకుంది. సో మరి వీరు చేసిన సేవలు మనం ఈరోజుకి గుర్తు తెచ్చుకుంటున్నాం. సో వారు చేసిన సేవలన్నింటినీ గుర్తించుకుంటూ మరి వారికి ఈ సందర్భంలో మనం నివాళి అర్పిద్దాం.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098 కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఫిట్ ఇండియాలో. ఫిట్ ఇండియా లాంచ్ చేస్తూ మనకి ప్రధానిగా చెప్పిన ఒక మాట, అది పెద్దలు చెప్పిందే, సో వారు మరొకసారి రిపీట్ చేశారు. పహలా సుఖ్ నిరోగీ కాయ అన్నారు. అంటే మొదట సుఖం ఆరోగ్యవంతమైన శరీరం, ఫిట్గా ఉంటేనే లైఫ్ హిట్ అని చెప్పారు. సో మరి ఈ సందర్భంలో మరి వారికి మనందరం కూడా థ్యాంక్స్ చెప్తూ ప్రధాని గారికి మరి లైఫ్ని హిట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం.

0: ఇప్పుడు వార్తాముఖ్యాంశాలు.
1: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి, పోటీతత్వాన్ని పెంచడానికి, వికసిత భారతదేశంగా దేశ ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి పరిశ్రమ ప్రభుత్వం మధ్య మరింత లోతైన సహకారం ఉండాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఇండియా బిజినెస్ రిఫార్మ్ సమ్మిట్ 2026లో పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు భువన్ చంద్ర ఖండూరి దీర్ఘకాలిక అనారోగ్యంతో ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. మాజీ ఆర్మీ మేజర్ జనరల్ అయిన ఖండూరి 2 సార్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రిటైర్డ్ మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరి మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ రైల్వే 962 కోట్ల రూపాయల వ్యయంతో 54 కిలోమీటర్ల క్యూల్ ఝాఝా 3వ లైన్ ప్రాజెక్టుకు ఆమోదం తెలియజేసింది. ఈ ప్రాజెక్టు భారతీయ రైల్వే హై ట్రాఫిక్ డెన్సిటీ నెట్వర్క్లో ఒక ముఖ్యమైన భాగం. ఆపరేషన్ సింధూర్, సమాచార నియంత్రణ, దౌత్య సంకేతాలు, ఆర్థిక సంకల్పాన్ని ఒకే సమగ్ర జాతీయ చర్యగా అందించిందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈరోజు అన్నారు. నదీ జలాల్లో వాటా సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణానది యాజమాన్యం బోర్డు సమావేశం వాయిదా పడింది. బోర్డు 21వ సమావేశాన్ని తొలుత ఈ నెల 14వ తేదీన ఏర్పాటు చేశారు. అదే రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఉండడంతో దాన్ని ఈ నెల 21వ తేదీ గతంలో వాయిదా వేశారు. అయితే ఈ నెల 21వ తేదీన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. దాంతో తెలంగాణ విజ్ఞప్తి మేరకు 21న జరగవలసిన సమావేశాన్ని కేఆర్ఎంబి వాయిదా వేసింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు ఏడాది పాటు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు జాప్యం లేకుండా నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మంత్రులు జుపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వింటున్నారు తాజా ట్యూన్స్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు FM రెయిన్బో తాజా ట్యూన్స్.
3: చాలనా, టీ తాగొచ్చాక మిగతా చూసుకుందాం.
4: ఇది అయ్యాకే మరో పని.
3: మామూలుగా ఇలా పనిచేయవే, ఈ రోజు అంటే అగ్గిలా ఉన్నావు.
4: సూపర్ స్టార్ కు చేస్తున్నావు, అగ్గిలా ఉండాలి కదా.
3: ఓర్ని, అదంతా కరెక్టే అన్నా, కానీ వైబ్ లేకుండా ఎలా అన్నా?
4: వైబే కదా.
3: రైటే.
5: ఏంట్రా, లైట్ పని చేయి.

101.9.

0: 101.9
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో తాజా ట్యూన్స్.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో తాజా ట్యూన్స్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన అబద్ధపు సాక్ష్యం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ దండెం రామిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన పర్జూరీ అబద్ధపు సాక్ష్యం. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది దండం రామిరెడ్డి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రామిరెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: మామూలుగా మనము సినిమాల్లో చూస్తుంటాము, ఎవరైనా కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా చూస్తుంటాము, సాక్ష్యం ఇచ్చేటప్పుడు దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అన్న మాట ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఇలా ప్రమాణం చేసి తప్పుడు సాక్ష్యం ఇచ్చినట్లయితే, అలా తప్పుడు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళ పట్ల ఏదైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? మన భారత శిక్షా స్మృతిలో ఏమైనా దానికి పొందుపరిచారా?
1: ఉందండి. ఏ కేసు అయినా సివిల్ కానివ్వండి, క్రిమినల్ కేసులు కానివ్వండి, ఖచ్చితంగా కోర్టు ఎదుటగా వచ్చి ఇచ్చినటువంటి సాక్షి యొక్క వాంగ్మూలం మీదనే ఎక్కువ కేసు ఆధారపడి నిర్ణయిస్తున్నారు కాబట్టి దానికోసం అని చెప్పని, ఒకవేళ తప్పుడు సాక్ష్యం మీరు అన్నట్టుగా తప్పుడు సాక్ష్యము ఇచ్చేవాళ్ళు కానీ, లేదంటే తప్పుడు సాక్ష్యం అంటే నిజమైన సాక్ష్యాన్ని అబద్ధంగా చెప్పడము, లేదంటే అబద్ధమని తెలిసి కూడా అది నిజమని చెప్పని కోర్టు ముందు ప్రమాణం చేసి చెప్పడము, ఇది కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంది. అప్పుడు న్యాయమూర్తి గారు ఎదుట ఒక క్లిష్టమైన పరిస్థితి ఉంటుంది. అతనిచ్చేటువంటి సాక్ష్యం, ముందు చెప్పినటువంటి సాక్ష్యానికి, క్రిమినల్ కేసుల్లో అయితే మేజిస్ట్రేట్ గారి ముందు రికార్డ్ చేసే 164 స్టేట్మెంట్స్ లాంటివి కానీ, 164 సిఆర్పిసి అంటారు, అంటే ఏదైనా తీవ్రమైన నేరం జరిగినప్పుడు పోలీసు వాళ్ళ ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కాకుండా వాళ్ళు మళ్ళీ ఒక న్యాయమూర్తి గారు ఎదుట ఆ యొక్క సాక్షిని, ముఖ్యమైన సాక్షిని, ఆ యొక్క అందులో ఆ కేసులు ఎవరైతే బాధితురాలు బాధితు ఉంటారో వాళ్ళ సాక్ష్యాన్ని న్యాయమూర్తి గారు ఎదుట స్వచ్ఛందంగా రికార్డు చేస్తారు. అంటే అక్కడ ఎలాంటి భయాందోళనకు లేకుండా రికార్డు చేసే అవకాశాలు ఉంటాయి. న్యాయమూర్తి గారు ఎదుట జరిగింది జరిగినట్టుగా, చూసింది చూసినట్టు చెప్తారు ముందు. అలాంటి సాక్ష్యాన్ని బేస్ అయ్యి తర్వాత కేసు ఛార్జ్ అయిన తర్వాత కోర్టుకు వచ్చినప్పుడు ఇతనిచ్చేటువంటి సాక్ష్యం మళ్ళీ తిరిగి వేరే విధంగా చెప్పినట్టయితే, అంటే అతనికి తెలిసి అది ఆ రోజు చెప్పిన సాక్ష్యానికి తిరగదోడుతూ వేరే సాక్ష్యం చెప్పారనుకోండి, దానివల్ల కేసుని ఒక వేరే ఊహించని మలుపు తిరిగిపోతుంది, నీరుగార్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ యొక్క బాధితుల పక్షాన ఇతను చూసింది నిజమే జరిగినా దాన్ని అబద్ధము జరగలేదు అని చెప్పాడు అనుకోండి, బాధితులకు అన్యాయం జరుగుతుంది. లేదా జరగంది జరిగింది అని చెప్పడం వల్ల అక్కడ కేసు ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయి తను చేయని నేరానికి శిక్షకు గురి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఆ యొక్క కేసు, మెయిన్ కేసు విచారించేటువంటి న్యాయమూర్తి గారి ఒక నిర్ధారణకు వచ్చి ఇతని సాక్ష్యము ఉద్దేశపూర్వకంగా ఇచ్చినటువంటి తప్పుడు సాక్ష్యం అయితే ఖచ్చితంగా న్యాయమూర్తి గారు ముందు అక్కడే ఆ మధ్యంతరంగా యొక్క ప్రొసీడింగ్స్ని ఆపేసేసి తను స్వయంగా ఒక ఆ సాక్ష్యం ఇచ్చేటువంటి సాక్షి ఆడ కానీ మగ కానీ వాళ్ళ పట్ల చర్య తీసుకోవడానికి ఇప్పటివరకు ఉన్నటువంటి భారత శిక్షా స్మృతిలో సెక్షన్ 190 నుంచి 193 వరకు కొన్ని సెక్షన్లు పెట్టారు. ఎలాంటి సందర్భాల్లో న్యాయమూర్తి గారు దీన్ని తప్పుడు సాక్ష్యం కింద తీసుకొని ఏం చేయాలి అనేది.
0: రామిరెడ్డి గారు, తప్పుడు సాక్ష్యము అని భావించిన తర్వాత కేసు కానీ కంప్లైంట్ కానీ ఎవరు ఇవ్వాలి? అంటే కేవలము బాధిత వ్యక్తి ఇవ్వచ్చా, లేదంటే కోర్టే కేసు టేకప్ చేస్తుందా?
1: మంచి ప్రశ్న అండి. ఒక సాక్షి తప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కేసు ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయి కానివ్వండి, సివిల్ దావాల్లో అయితే వాది ప్రతివాది ఆ పక్షం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ క్షణంలోనే వాళ్ళు స్పందిస్తారు. కానీ వాళ్ళు కంప్లైంట్ చేసినంత మాత్రాన కానీ, వాళ్ళు చేయకపోయినంత సైలెంట్గా ఊరుకున్నా కానీ, న్యాయమూర్తి గారు ఆ యొక్క సాక్ష్యం వల్ల కేసు రివర్స్ అవుతుంది, ఖచ్చితంగా ఇతను కావాలనే తప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు, అది ఏ విధంగా కానివ్వండి, అనుకూలంగా కానివ్వండి ప్రతికూలంగా చెప్తున్నా కానీ కావాలనే చెప్తున్నాడని నిర్ధారణకు వచ్చినప్పుడు సెషన్స్ కోర్టు వరకు కానీ, మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిగితే ఈ సంఘటన, ఆ యొక్క కోర్టు యొక్క న్యాయమూర్తి గారే తను స్వచ్ఛందంగా తనే కంప్లైంట్ రాసి ఆ కేసు పరిధి ఎక్కడైతే ఆ కోర్టు వస్తుందో ఆ కోర్టు మున్సిపల్ మేజిస్ట్రేట్ గారికి పంపించాలి. హైకోర్టు సుప్రీంకోర్టులో జరిగితే ఈ సందర్భము వాళ్ళు మాత్రము కింది కోర్టుకు ట్రాన్స్ఫర్ చేసి అక్కడ కంప్లైంట్ రిజిస్టర్ చేయమని చెప్పని ఒక డైరెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా జడ్జి, జిల్లా న్యాయస్థానం వరకు మాత్రము వారే ఆ యొక్క ఏ కోర్టులో అయితే తప్పుడు సాక్ష్యం ఇస్తున్నారో ఆ కోర్టు జడ్జిగారు మాత్రమే కంప్లైంట్ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. చేసి

0: కోర్టుకు పంపించాలి, స్థానిక న్యాయస్థానానికి దీన్ని విచారించమని పంపించాలి.
1: హైకోర్టు లాంటి సందర్భాలలో మనం గమనిస్తుంటాం అఫిడవిట్స్ ఫైల్ చేస్తుంటారు, అక్కడ డైరెక్ట్గా సాక్ష్య విచారణ చాలా తక్కువగా జరుగుతుంది.
0: అవునండి.
1: అయితే అందులో అఫిడవిట్లో కూడా ఐ డూ హియర్ బై సాలంలీ స్టేట్ ఆన్ ఓత్ యాజ్ ఫాలోస్ అని చెప్పి అది కూడా ఒక ప్రమాణం తీసుకొని చెప్పిన సాక్ష్యమేది,
0: కేసుకు చాలా ఆధారమైనటువంటి పత్రం అది.
1: ఆ అఫిడవిట్లో క్లియర్గా అబద్ధ సాక్ష్యము చెప్పి ప్రయత్నం చేశాడు అని గనక కోర్టు నమ్మితే అక్కడ నుంచి ఆ జ్యూరిస్డిక్షన్ వచ్చే కోర్టుకి వీళ్ళు రెఫర్ చేయాలి,
0: ఎస్
1: కేసు రిజిస్టర్ చేయాలి.
0: అవునండి. హైకోర్టు సుప్రీంకోర్టు సందర్భంలో మాత్రము ఈ యొక్క కంప్లైంట్ రిజిస్టర్ చేయండి అని చెప్పని కింది కోర్టుకు పంపించేటప్పుడు మాత్రము ఆ కోర్టు యొక్క రిజిస్ట్రీ అధికారికి ఆ యొక్క హైకోర్టు కానీ సుప్రీంకోర్టు వారు కానీ ఆ కోర్టుకు సంబంధించినటువంటి రిజిస్ట్రార్ జనరల్ లాంటి అధికారులు ఉంటారు, జడ్జీలని వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా డైరెక్షన్ ఇస్తారు. దే ఆర్ కాంపిటెంట్ పర్సన్. అక్కడి వరకు
1: కోర్టు ద్వారానే కేసు నమోదవుతుంది.
0: అవునండి.
1: కోర్టు పరిజ్ఞానంలోకి ఇది అబద్ధపు సాక్ష్యము అని తెలియపరచడానికి వాది కానీ ప్రతివాది కానీ కక్షిదారులు ఎవరైనా ఒక రిప్రజెంటేషన్ కానీ ఇచ్చే అవకాశం ఉంటుందంటారా?
0: ఇవ్వచ్చండి. కోర్టు ఒకవేళ ఆ దృష్టిలో ఆలోచించకుండా తన ముందున్న మెయిన్ కేసుని నడుపుతూ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎవరైతే దానివల్ల ఆ తప్పుడు సాక్ష్యం వల్ల తను బాధకు గురి కావాల్సి వస్తుంది, నష్టపోతున్నానని ఎవరైతే ఫీల్ అవుతారో అతను అప్పుడు అనుభవిస్తాడో అతను ఖచ్చితంగా కోర్టు దృష్టికి దరఖాస్తు రూపంగా కూడా ఇవ్వచ్చు. లేదంటే ఒకవేళ క్రిమినల్ కేసు అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా ప్రభుత్వ న్యాయవాది కూడా కోర్టు దృష్టికి తీసుకురావచ్చు. అంతవరకు మాత్రమే వాళ్ళ పాత్ర, ఇది జరుగుతుంది సార్, ఇది తప్పుడు సాక్ష్యం, దీని మీద విచారించండి అని రిక్వెస్ట్ చేసే అధికారం ఉంది.
1: అడ్వకేట్ రామరెడ్డి గారు, మనం చూస్తుంటాము పోలీసులు ఛార్జ్షీట్ వేసేటప్పుడు కొంతమంది పంచ్ విట్నెస్లని కొంతమంది సాక్షులని సాక్ష్యాధారాలని పొందుపరుస్తూ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. అప్పుడు పోలీసు వారి ముందు చెప్పిన సాక్ష్యం ఒకలాగుండి తీరా జడ్జి గారి ముందు ట్రయల్ జరిగేటప్పుడు చెప్పే సాక్ష్యంలో తేడా ఉంటే ఆ సాక్ష్యము నమ్మదగ్గది కాదు, అబద్ధమని అనుకోవడానికి అవకాశం ఉందంటారా?
0: పోలీసు వాళ్ళ ఎదుట ఇచ్చిన మౌఖిక వాంగ్మూలాలు అంటే నోటి మాటగా చెప్తే అది పోలీసు వాళ్ళ ఆఫీసర్ మాత్రమే సైన్ చేసుకుంటారు. ఉదాహరణకి ఈ కోర్టు పరిధిలో కోర్టు భాషలో చెప్పాలంటే సెక్షన్ 161 సిఆర్పిసి అని చెప్పని వాళ్ళు విచారించే పరిధిలో ఎంతోమంది సాక్షులను విచారిస్తారు, వాళ్ళ పేర్లు వివరాలు రాసుకుంటారు, కానీ కింద మాత్రమే యొక్క ఆ యొక్క సాక్షి యొక్క సంతకాలు తీసుకోరు. వాటిని కోర్టుకు వచ్చిన తర్వాత అందులో చెప్పిన విషయాన్ని ఇతను కాదు నేను అలా చెప్పలేదని కానీ లేకపోతే కొత్త స్టోరీ చెప్పినప్పుడు కూడా అది మాత్రమే ఈ యొక్క పెర్జరీ కింద రాదు. ఎందుకంటే అది పోలీసు వాళ్ళు సంతకం లేకుండా స్వచ్ఛందంగా కాకుండా పోలీసు వాళ్ళు రాసినటువంటి స్టేట్మెంట్ కాబట్టి రాదు. పంచనామాలు, సీజర్ పంచనామాలు మీరు అన్నట్టుగా, లేదంటే నేరస్థల పంచనామాలు అక్కడ ఉన్నవి మాత్రం వాళ్ళు చెప్తే దానివల్ల ఆ యొక్క పూర్తి ఉద్దేశపూర్వకంగా ఇతను చెప్పి కేసును పూర్తి తప్పుదోవ పట్టిస్తున్నాడు అని అనుకొని న్యాయమూర్తి గారు భావించినప్పుడు మాత్రమే ఈ యొక్క పెర్జరీ చట్టం వైపు దృష్టి పెడతారు. కానీ ప్రతి కోర్టులో చెప్పిన ప్రతి సాక్ష్యాన్ని కూడా అంటే అది అనుకూలంగా చెప్పలేదు అని ప్రతి సాక్షిని కూడా పెర్జరీ కింద తీసుకుని ఈ అబద్ధం సాక్ష్యం అని తనని శిక్షించాలనో వేరే కాంప్లైంట్ నమోదు చేయాలనేదని మాత్రం అది ఎక్కడ కూడా చెప్పబడలేదండి.
1: ముఖ్యంగా పోలీసు వారి ముందు రాసుకోబడ్డ స్టేట్మెంట్స్ అన్నీ కూడా కోర్టు ముందు ట్రయల్ అయ్యేటప్పుడు రెఫరెన్స్ కోసమే తీసుకుంటారనుకుంటా?
0: అంతే అండి. మళ్ళీ ఈ యొక్క పెర్జరీ చట్టం అనేది కోర్టు ముందు ఇచ్చేటువంటి సాక్ష్యము స్వచ్ఛందంగా అందరు చూస్తుండగా ఓపెన్ కోర్టులో ఇచ్చే సాక్ష్యం కాబట్టి తనకు ఎలాంటి భయం లేకుండా ప్రమాణం చేసి ఇతను సాక్ష్యం ఇస్తాడు కాబట్టి దాదాపుగా ఈ సాక్ష్యానికే ఎక్కువగా విలువ ఉంటుంది. మీరన్నట్టు ముందిచ్చిన సాక్ష్యానికి దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నప్పుడు అందులో ఆసక్తి ఉన్నటువంటి పార్టీ వాళ్ళు కానీ ఆ యొక్క న్యాయవాదులు కానీ కోర్టు దృష్టి తెచ్చినప్పుడు నిజంగా ఇది ఉద్దేశపూర్వకమా కాదా అనేది జడ్జి గారు లోతుగా ఆలోచించాలి. తన యొక్క అప్లికేషన్ ఆఫ్ మైండ్ దీనివల్ల ఒక అవతల వ్యక్తికి, కేసు ఎదుర్కొంటున్న వ్యక్తికి సివిల్ దావా అయితే భూమి నష్టపోవడము, లేదు క్రిమినల్ దావా అయితే పడగూడని శిక్ష పడడము, నిర్దోషికి కూడా ఒక తీవ్రమైనటువంటి శిక్ష పడేటువంటి సందర్భాలు ఇతని సాక్ష్యం మీద ఆధారపడి పక్కదారిపోతుంది అనుకున్నప్పుడు మాత్రం కోర్టు ఎదురు ఇచ్చిన సాక్ష్యానికే విలువ ఇస్తుంది. కాకపోతే ముందు ఇచ్చిన సాక్ష్యానికి ఇది విరుద్ధంగా ఇచ్చిందన్నప్పుడు కోర్టు విచారణ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తుంది.
1: ఇలా పర్జూరీ కేసులో కోర్టు కేసు నమోదు చేసి ఆ తర్వాత ఏ రకమైన ప్రొసీజర్ ఫాలో అవుతారండి?
0: న్యాయమూర్తిగా కంప్లైంట్ తయారు చేసి తను ముందు ఎందుకు ఆ ఉద్దేశానికి రావాల్సి వచ్చిందని ఒక ప్రిలిమినరీ ఇంక్వైరీ తను చెప్తూ తనే కంప్లైంట్ చేసి స్థానిక కోర్టు మెజిస్ట్రేట్ కోర్టుకు మాత్రమే ఈ కేసు రిజిస్టర్ చేసే పవర్ ఉంది. ఈ సెక్షన్

0: నుంచి శిక్షార్హమైనటువంటి సెక్షన్ కాబట్టి పెర్జురీ అనేది ఆ యొక్క కోర్టుకు ట్రాన్స్ఫర్ చేసేసేసి తనే కాంప్లైంట్ అవుతారు, న్యాయమూర్తి గారే కాంప్లైంట్ అవుతారు. అక్కడ మళ్ళీ అక్కడ మేజిస్ట్రేట్ గారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు సత్వరంగా ప్రయారిటీగా సమ్మరీ ట్రయల్గా వీలైనంత వరకు ఒక 6 నెలల్లో చాలా తక్కువ టైంలో అంటే డే టు డే ప్రొసీడింగ్స్ కూడా నడిపి ఒక తీర్పు ఇచ్చేసేసి దాని ప్రకారంగా నిర్ణయాన్ని ఈ కోర్టుకు తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మేజిస్ట్రేట్ గారు అయితే ఆ యొక్క పార్టీని ఎవరినైతే ఈ పార్టీని హ్యాండ్ ఓవర్ చేస్తారు కోర్టుకు, ఒకవేళ తీవ్రమైన నేరము ఇతను చెప్పే సాక్ష్యానికి 7 సంవత్సరాల శిక్ష వేయాల్సినటువంటి తప్పు చేశాడు ఇతను అని ఈ కోర్టు అనుకుంటే ఆ యొక్క పంపించబడినటువంటి కోర్టు వారికి వ్యక్తిని సరెండర్ చేయాల్సిన ఒకటి జరుగుతుంది. లేదంటే ఒకటి ఏంటంటే ఇతని నుంచి ఒక కోర్టు ఎదురుకు బాండ్ తీసుకొని పలానా కోర్టు ముందు సరెండర్ కావాలని చెప్పని ఒక నిర్దేశం ఇచ్చేసి పంపిస్తారు ఇక్కడొకటి, లేదు అతన్ని డైరెక్ట్గా రిమాండ్ చేసేసేసి ఆ కోర్టు ఎంక్వైరీ చేసేసి రిపోర్ట్ చేసేంతవరకు ఇతను ఇక్కడ కొన్ని సందర్భాల్లో మరీ తీవ్రమైన సందర్భాల్లో కోర్టులో జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ జడ్జి గారు త్వరగా విచారించి తీర్పును ప్రకటిస్తారు. ఇందులో తనిచ్చే తప్పు సాక్ష్యానికి ఎదురుపాటి తీవ్రంగా నష్టపోవాల్సి ఉన్నప్పుడు 7 సంవత్సరాల వరకు శిక్ష వేసేటువంటి ఒక అవకాశాలు ఉన్నాయండి. దాంతోపాటు జరిమానా కూడా విధించాల్సిందే. లేదు కొన్ని మామూలు సందర్భాల్లో అయితే మాత్రం చిన్న కేసుల్లో ఇతను తప్పుడు సాక్ష్యం ఇచ్చాడు, దానివల్ల ఎక్కువగా నష్టం కాదు కానీ మొత్తానికి ఉద్దేశపూర్వకంగా ఇచ్చాడన్నప్పుడు 3 సంవత్సరాల వరకు శిక్ష జరిమానాతో పాటు కలిపి వేసే అవకాశం ఉంది.
1: ఎవరైనా వ్యక్తి పర్జూరీ కేసు కింద రిజిస్టర్ అయినప్పుడు అతను నిందితుడిగా నిరూపణ అయినప్పుడు అతనికి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా?
0: ఖచ్చితంగా ఉంటుందండి. మీరు అడిగినది చాలా మంచి ప్రశ్న. నిజానికి పెర్జూరీ అంటే కేవలం న్యాయమూర్తి గారు ముందు సాక్ష్యం చెప్పడమే, వ్యక్తిగా నిలబడి ఒక సాక్ష్యం ఇవ్వడమే కాకుండా ఈ యొక్క కోర్టులో ఇరుపక్షాలు లేదా ప్రాసిక్యూషను ప్రతివాది ముద్దాయి వాళ్ళు సమర్పించేటువంటి పత్రాలని కూడా ఒక ఆధారిత పత్రాలు, ముఖ్యంగా అఫిడవిట్స్, చాలా కేసుల్లో ఈ రోజుల్లో ప్రతి పార్టీ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని లేకుండా వాళ్ళు ఇచ్చేటువంటి అఫిడవిట్ మీద ప్రమాణం చేసి అఫిడవిట్ మీదనే కేసులు డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తి ఎదురుగా ఉండి ఇచ్చే సాక్ష్యం మాదిరిగానే అఫిడవిట్ వల్ల కూడా పూర్తి అన్యాయం జరుగుతుంది. ఒక పక్షానికి తెలిసి అన్యాయం జరుగుతుంది తప్పుడు సాక్ష్యము అతనిచ్చిన. ఉదాహరణకి ఒక కోర్టులో ఒక అడ్వకేట్ కమిషన్ని ఇస్తారు బయట సాక్ష్యం రికార్డ్ చేయమని కానీ, లేదంటే భూముల కొలతల్లో మీరు చూస్తూ ఉంటారు భూముల కొలతలకు ఒక ఇరుపక్షాలు యొక్క బౌండరీ అంటే వాటి యొక్క సరిహద్దుల సమస్యలు కానీ కొలతల సమస్యలు ఉన్నప్పుడు ఒక అడ్వకేట్ కమిషనర్ని వేసినప్పుడు వారి ఎదుట ప్రభుత్వ సర్వేయర్ లాంటి అధికారులు వచ్చేసేసి కొలత కొలుస్తారు. అతనికి తెలుసు ఈ భూమి ఇతనిది కాదు అని, అయినా కానీ అతని రిపోర్టు మీద మాత్రమే కోర్టు డిసైడ్ అవుతుంది. కాబట్టి పరోక్షంగా అతను ఉద్దేశపూర్వకంగా ఒకరి భూమిని ఒకరిదని చెప్పని రాసి సర్టిఫై చేసి ఇచ్చినప్పుడు కూడా అతను కూడా కోర్టు ఎదురుగా నిలబడి సాక్ష్యం ఇచ్చినంత తీసుకొని తనకు కూడా పెర్జరీ చట్టం వర్తిస్తుంది, తనకు కూడా శిక్ష పడుతుంది. ఇలా శిక్ష పడినప్పుడు ఒకవేళ అతను 2 విధాలుగా అప్పీల్ ఉంటాయండి, 2 సందర్భాల్లో మాత్రమే ఈ పెర్జరీ సెక్షన్ పైన అప్పీల్ ఉంటుంది. ఒకటి ఇరుపక్షాల వాళ్ళు కానీ ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ ఇక్కడ ఇతను తప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు అని కోర్టు దృష్టికి తెచ్చినా కంప్లైంట్ చేయకపోయినా జడ్జి గారు కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోతే కూడా అప్పీల్ చేయొచ్చు. లేదు ఇది పెర్జురీ కాకపోయినా పెర్జురీ అని చెప్పని ఏదైతే ఆ యొక్క సాక్షి మీద కోర్టు వారు కంప్లైంట్ రిజిస్టర్ చేయించి తనని మళ్ళీ ఒక ముద్దాయిగా చేసి కేసు నడుపుతూ ఉంటారు దానికోసం కూడా అతను అప్పీల్ చేసుకోవచ్చు అండి, పై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మున్సిఫ్ కోర్టులో జరుగుతున్నటువంటి కేసు అయితే జిల్లా కోర్టులో అయితే అప్పీలు, కానీ ఒకే ఒక అప్పీల్ మాత్రమే అవకాశం ఉందండి, ఇది ఆ అప్పీల్ మాత్రమే ఫైనల్, అక్కడ డిసైడ్ అయ్యేటువంటి ఫైనల్ అదే అప్పీల్. అప్పీల్ న్యాయస్థానం వచ్చి అయితే పెర్జురీ కేసు రిజిస్టర్ చేశారు తప్పుగా అంటే కోర్టుని అది క్యాన్సిల్ చేసేయమని ఒక ఆర్డర్ ఇవ్వచ్చు. లేదు రిజిస్టర్ చేయకుండా కోర్టు తిరస్కారం చేస్తే కూడా రిజెక్ట్ చేస్తే కూడా అప్లికేషన్ని రిజిస్టర్ చేయండి అని చెప్పని ఆర్డర్ చేయొచ్చు. దాని మీద మళ్ళీ అప్పీల్ కానీ రివిజన్ కానీ లేదు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు రామరెడ్డి గారు, నమస్కారం అండి.
0: సంతోషం అండి.

ఇంతవరకు ఇది మన చట్టం కార్యక్రమంలో పెర్జ్యూరీ అబద్ధపు సాక్ష్యం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ దండెం రామిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: Good evening, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9. Yes. జెన్ జీ వింటున్నారు విత్యో జాక్ డాక్టర్ దీపా నిదాన కవి. ఓ మై గుడ్నెస్, హైదరాబాద్ ట్రాఫిక్ అంటే మాటల్లో వర్ణించలేనంత ఉంటుంది. అండ్ ఉప్పల్ నుంచి వరంగల్ హైవేకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీ దారి పిస్తా హౌస్ పక్క గల్లీ నుంచి వెళ్ళి నెక్స్ట్ ఉప్పల్ బస్టాండ్ నుంచి అలా అలా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. బికాస్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ట్రాఫిక్ దేర్ అండ్ చాలా రినోవేషన్ వర్క్స్ అన్నీ ఉప్పల్ చివరిస్తాలో అవుతున్నాయి. అండ్ అలాగే గట్కేసర్ నుంచి ఎవరైనా రామంతపూర్ వెళ్ళాలన్నా, నాగోల్ వైఫ్ వెళ్ళాలన్నా బగయత్ నుంచి రూట్ని క్రియేట్ చేశారు మెహ్ఫిల్ పక్క నుంచి, ఏషియన్ నుంచి. సో చాలా లాంగ్ జర్నీ అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఎనీవేస్, చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి. రోడ్స్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్, దోస్ హూ ఆర్ డ్రైవింగ్, వాళ్ళందరూ చాలా హరిబరిగానే డ్రైవ్ చేస్తున్నారు. బికాస్ చాలా ట్రాఫిక్ బగయత్లో ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్, ఎవరైతే మన ఇందిరా పార్క్ వైపు వచ్చే వాళ్ళు ఉంటే, ఆర్టీసీ క్రాస్ రోడ్ టు ఇందిరా పార్క్, ఆ బావర్చి టు ఇందిరా పార్క్ మధ్యలో రినోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. జస్ట్ ఒక 300 మీటర్స్ డిస్టెన్స్కి మీరు మొత్తం అశోక్ నగర్ అంతా ఒక భూభ్రమణం చేసి మళ్ళీ ఇందిరా పార్క్ సెకండ్ గేట్కి రావాల్సి ఉంటుంది. సో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. దోస్ హూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ 4-వీలర్స్ కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకొని ట్రావెల్ చేయండి. అండ్ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. హరీ డ్రైవింగ్ అనేది వద్దు. అండ్ 2-వీలర్స్ మీద డ్రైవ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. ఫోన్ని మాత్రం దయచేసి 4-వీలర్ అయినా 2-వీలర్ అయినా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. అండ్ మాట్లాడుకోబోయే ముందు ఒక చిన్న స్పాట్, చుట్కీ స్పాట్ ప్లే చేసిన తర్వాత ఒక సాంగ్ వస్తుంది. ఐల్ బి బ్యాక్ అగైన్. డూ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. జెన్ జీ విత్ యువర్ జాక్ డాక్టర్ దీపా నిదాన కవి.
2: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
3: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
2: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
3: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వెల్ ఫ్రెండ్స్, గంటల తరబడి మనము ఫోన్ని అలా అలా అలా తిప్పుతూ ఉంటాం కదా. సో ఇది ఓన్లీ ఒక జెన్సీ వాళ్ళకి మాత్రమే కాదు, చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరం కూడా ఈ మొబైల్ ఫోన్కి అలా ఎడిక్ట్ అయిపోయాం. మరి మొబైల్ ఫోన్ అన్నది మనకి అవసరమా, లేకపోతే అది మన అలవాటా? మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

వాళ్ళ ఫ్రెండ్స్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం బాత్రూమ్కి వెళ్ళినా సరే ఫోన్ తీసుకెళ్తూ ఉంటాము, ఛార్జింగ్లో పెట్టి కూడా చేతిలో అలా పట్టుకుంటూ ఉంటాం. సో అయితే మీకు మొబైల్ అటాచ్మెంట్, మనందరికీ మొబైల్ అటాచ్మెంట్ ఎర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. కానీ మొబైల్ వల్ల మంచి విషయాలు కూడా చాలానే ఉన్నాయి. ఆన్లైన్ క్లాసులు వినొచ్చు, జాబ్ అప్డేట్స్ చూసుకోవచ్చు, మ్యాప్స్ చూడొచ్చు, బ్యాంకింగ్, వీడియో కాల్స్, ఇలా ఎన్నో పనులు కూడా సులభతరం అవుతూ ఉంటాయి. అంటే ఫోన్ మంచిదేనా లేదా చెడ్డదా, అలా మనం ఎలా ఉపయోగిస్తాము అన్నది అసలు విషయం. ఇంతకీ మన దగ్గర ఫోన్ ఉన్నంత మాత్రాన మనం దాన్ని ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మాట్లాడుకుందాం, స్టే విత్.

యస్ ఫ్రెండ్స్, ఎక్కువగా ఫోన్ ఉపయోగించడం వల్ల ఏమవుతుంది? మ్యాక్సిమం నిద్ర తగ్గిపోతుంది, కళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది, మనం అసలు ఫ్యామిలీతో మాట్లాడే టైమే తగ్గిపోతుంది. చాలామంది ఆన్లైన్లో యాక్టివ్గా ఉంటారు కానీ రియల్ లైఫ్లో చాలా డల్గా ఉంటారు. కాబట్టి కొన్ని చిన్న చిన్న టిప్స్ ఏంటంటే, పడుకునే ముందు అరగంటకు, ఇప్పుడు నేను ఇంకా పడుకుంటాను అన్నప్పుడు దానికి అరగంట ముందు ఫోన్కు దూరంగా ఉంటే చాలా బెటర్. ఇంకా ఫోన్ని అసలు స్విచ్ ఆఫ్ చేసి అక్కడ పెట్టేయడమో లేదా సైలెంట్లో పెట్టి అక్కడ పెట్టి అట్లీస్ట్ ఒక 7:30, 8:30కి ఫ్యామిలీ అంతా కలిసి ఒక దగ్గర మన మొబైల్ ఫోన్స్ని డిపాజిట్ చేసేసి, అది మేము యాక్చువల్లీ ప్రాక్టీస్ చేస్తున్నాం, సో అలా డిపాజిట్ చేసేసుకొని హాయిగా వచ్చి మనం కబుర్లాడుకొని అందరం కలిసి ఒకే చోట ఉండి తిని ఈరోజు ఏం చేసాము అనేది మాట్లాడుకోగలిగితే అంతకన్నా హ్యాపీ ఇంకా ఏం లేదండి. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

ఒక మొబైల్ ఫోన్ యూస్ చేయటం వల్ల మన కళ్ళ కింద చారలు రావడమే కాకుండా చంటి బిడ్డల దగ్గర నుంచి అందరూ యూస్ చేస్తున్నారు కాబట్టి కళ్ళల్లో రెటీనా సమస్యలు వచ్చే అవకాశం కూడా చాలా ఉంది. సో వాటన్నిటినీ అవాయిడ్ చేయటానికి ఫ్యామిలీతో మాట్లాడుకునేందుకు కొంచెం టైంని కేటాయించాలి, అవసరం లేని నోటిఫికేషన్ని ఆఫ్ చేసుకోవాలి, రోజుకి కొంతసేపైనా సరే ఫోన్ లేకుండా ఉండే అలవాటు చేసుకుంటే చాలా బెటర్. సోషల్ మీడియా కంటే నిజమైన జీవితాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేయగలిగితే మనం చాలా హ్యాపీగా ఉంటాం. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

మన లైఫ్లో ఎన్ని అడిక్షన్స్ ఉన్నా కానీ ఫ్యామిలీ లైఫ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫ్యామిలీకి మనం నిజంగా టైం ఇవ్వలేకపోయినప్పుడు, ఫ్యామిలీ అంతా ఒక చోట కూర్చొని మనం మాట్లాడుకోలేనప్పుడు, ముఖ్యంగా ఈ యంగ్స్టర్స్ని తల్లిదండ్రులు కంపల్సరీగా కాపాడుతూ ఉండాలి. అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ డే టు డే యాక్టివిటీ ఏంటి, అసలు మొబైల్ ఫోన్స్లో గంటలు గంటలు ఎవరితో మాట్లాడుతున్నారు, నిజంగా అవసరానికే యూస్ చేస్తున్నారా, లేకపోతే అనవసరమైన విషయాలన్నింటికీ తావిస్తున్నారా అనేది ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మనము చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అండ్ నాట్ ఓన్లీ జెన్సీ కిడ్స్, ఈ మధ్యకాలంలో చంటి బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చంటి బిడ్డలకి అన్నం తినిపించాలంటే, ఒకప్పుడు అందమైన చందమామ కథలు చెప్తూ చందమామని చూపిస్తూ తల్లులు అలా ఆరుబయట గౌరవ

ముద్దలు తినిపించేవాళ్ళు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినప్పటికీ తల్లిదండ్రులు ఇద్దరూ జాబులు చేయాలి, ఒక ఆయా వచ్చి తినిపించే పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. అండ్ అంతేకాకుండా కేర్ టేకర్ మాట పక్కన ఉంచితే, మనం మన బిడ్డలతో ఎంత టైంని కేటాయిస్తున్నాం, మొబైల్తో ఎంత టైంని కేటాయిస్తున్నాం, సామాజిక మాధ్యమాల్లో ఎంత ఉంటున్నాం అన్నది కూడా ఒక్కసారి మనకు మనంగా వేసుకోవాల్సిన ప్రశ్న. మాట్లాడుకుందాం, స్టే.

వాళ్ళ స్క్రీన్ వెలుగు కంటే కూడా మన చుట్టూ ఉన్న మనుషుల ప్రేమ అసలైన వెలుగు. స్టే హ్యాపీ, స్టే స్మార్ట్, స్టే యూత్ఫుల్. జెన్జీ యువ, యువత గుండె చప్పుడు. ఇవాల్టి జెన్జీ యువలో మనము మొబైల్ ఫోన్స్ మనకు మంచిదా లేదా ఉపయోగకరంగా ఉపయోగిస్తున్నామా, పాజిటివ్ దృక్పథంలో ఉపయోగిస్తున్నామా అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. వెల్, నెక్స్ట్ 7:00 హెల్లో రెయిన్బోతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ మీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఎండాకాలం అనగానే వెచ్చని జ్ఞాపకాలు, అందులో చిన్ననాటి జ్ఞాపకాలు మనకి బాగా గుర్తొస్తూ ఉంటాయి కదా. స్కూల్ బెల్ మోగగానే బయటికి మనందరం పరిగెత్తడం, సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఫ్రెండ్స్తో అలా అలా బయట ఆడుకోవటం, వర్షంలో తడవటం, ఇలాంటి ఎన్నో చిన్న చిన్న జ్ఞాపకాలు మన జీవితంలో పెద్ద ఆనందాలు. మీ చిన్ననాటి మధుర జ్ఞాపకం ఏమైనా ఉందా? అయితే నాతో షేర్ చేసుకోవాలనుకుంటే 2323-00330, 2323-48212, 2970-4715 are my numbers. Stay with me.

0: వెల్కమ్ బ్యాక్. మరి హలో రెయిన్బో వింటున్నారు విత్ యూ జాక్ డాక్టర్ దీపాని దానకవి. చిన్ననాటి జ్ఞాపకాలు అంటే మనకు చాలా ఇష్టం, అలాగే అవన్నీ తలుచుకుంటుంటే కూడా ఒకలాంటి ఆనందానికి మనం లోనవుతూ ఉంటాం. మరి మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, ఏం మాట్లాడతారో విందాం. హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే
1: బాగున్నారా?
0: అండి. బాగున్నానండి, చెప్పండి.
1: చూసారా, చిన్నప్పటికి వెళ్ళిపోయాం.
0: అంతే కదా, ఎండాకాలం సెలవులు అన్నింటినీ గుర్తుకు తెప్పిస్తాయి.
1: అన్ని అలా వెళ్ళిపోయాం అనమాట వెనక్కి ఒకసారి.
0: అవును,
1: అందులో అప్పుడు ఇప్పుడంటే ఎండలు భరించలేకపోతున్నాం, కానీ మరి అప్పుడు ఇలా వేడి ఉండేదో తెలియదు, మనం చిన్నప్పుడు అనేదో తెలియదు, తేడా మాట.
0: అంతే కదా, మరి
1: ఎండ ఏమి ఉండేది కాదు. మరి అందులో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవండి ముఖ్యంగా.
0: అవును,
1: కాబట్టి మనం వేరే ఊరు వెళ్ళాలని ఏం లేదు, మేము వెళ్ళడం తక్కువే. ఇంట్లోనే అత్తలు బాబాయ్లు అందరు ఉండేవారు కాబట్టి ముఖ్యంగా నాకు మెమరబుల్ అని అంటే సాయంత్రం అవ్వగానే గ్లాస్ కొనే క్లాత్ వచ్చేదండి, వైట్ సమ్మర్కి ఫ్రాక్స్ కుట్టేవారు అనమాట.
0: నానండి
1: ఫ్రాక్స్ వేసి చక్కగా ఉన్న ఎంత జుట్టు ఉంటే అంత జుట్టుకి చక్కగా మళ్ళీ పూలు పెట్టేవారు సాయంత్రం.
0: అవును, రకరకాల పూలు, అసలు అప్పట్లో సన్నజాజి పూలు, ఎన్నో రకాల మల్లెపూలు,
1: ఎన్నో రకాలు మనకి పెద్ద జుట్టు ఉండాల్సింది, దాంట్లోనే చక్కగా అమర్చేవారండి జడలకి. ఇక మామిడి పండు ఫస్ట్ కూర్చోబెట్టి వాళ్ళు కోసి తర్వాత ముఖ్యంగా రసం పండు ఎలా తినేవాళ్ళు నేర్పించేవాళ్ళు కదా, మనకి రాదు కాబట్టి నేర్పించే. ఇంకా కొంచెం పెద్దాక ఆవకాయ పెడితే ఇంకా ఆనందమే
0: పండుగ. సో మీరు చిన్ననాటి జ్ఞాపకాలు అన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.
2: హలో, శుభ సాయంత్రం మేడం గారికి. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి, నమస్తే అండి. మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏంటి?
2: బాగున్నారా మేడం?
0: అందరు బాగున్నారు. మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏంటి?
2: ధన్యవాదాలు అమ్మా. కే రమేష్ మాట్లాడుతున్నాను. ఇది 1967 అమ్మా. మా తాండూరులో తాండూరు అనమాట. మరి దిగుడు బాయికి పోయి వారం రోజు ఈత నేర్చుకున్నాం అమ్మా. నేర్చుకున్నాం, ప్రయత్నం చేసాం, బెల్ట్ కట్టుకుని ఈత ఆడినాం అనమాట. బాయిలో దుంచాం అనమాట. అయితే ఏమైంది, అందరు రెండో మూడో ఉన్నాయి అనమాట. మేము మా చాలా మంది ఉన్నాము. మరి ఎంతకు ఇస్తలేరు, అంతకుముందు రెండు మూడు నుంచి నేను చేసినాను అంత రాలేదు అనుకో, వాళ్ళు ఇష్టపడని చెప్పి నేను బాయిలో దుంకేశాను అనమాట. వచ్చేసింది స్విమ్మింగ్, ఓ ఇక్కడ రమేష్ స్విమ్మింగ్ వచ్చేది, స్విమ్మింగ్ వచ్చేసింది, అందరికి హ్యాపీ చేశారు అనమాట. పక్కకు ఉండే మంచిగా మన మామిడిపల్లి తోటలు ఉన్నాయి అనమాట. మా వాచ్మెన్ మంచిగా తింటు అందరికి ఫ్రెష్ మామిడిపండు తిన్నాం అనమాట. ఇంకోటి, ఇది మన సైకిల్ టైర్ ఉంటుంది కదమ్మా, ఆ సైకిల్ టైర్ దాన్ని పెట్టా ఇది చేసుకొని ఆ సైకిల్ టైర్ తో ఆడుతున్నా, దాని ఎంబడి పరిగెత్తుకొని కింద పడకుండా ఆడాలన్నమాట. పరిగెత్తాలి దాని ఎంబడి, అట్లా ఆడేదాను వాళ్ళు, చాలా ఆడేదమ్మా మేడం. ఇంకోటి, మార్నింగ్ 9:00 కాలర్ షో రావట్లేదు మేడం.
0: ఇప్పుడు

0: ఫార్మాట్ మారిపోయింది కదండి.
1: ఎన్ని గంటలకు ఉంది మార్నింగ్? మార్నింగ్
0: మార్నింగ్ 10 తర్వాత ఉందండి.
1: లేదమ్మా, చూస్తున్నా రోజు చూస్తున్నాను.
0: అంటే వేరే షోలో కాల్స్ పెట్టారు, ఇప్పుడు అంతా మొత్తం మార్చేశారు కదా.
1: కాలం చూడలేదు. లేదు.
0: ఓకే ఓకే
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: ఓకే సార్, టైమింగ్స్ అంతా మార్చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్ టు యూ. వెల్ ఫ్రెండ్స్, మరి మీరు కూడా

వెల్ ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఇలాగే బాగా ఎంజాయ్ చేసిన సిచ్యువేషన్స్ అండ్ మీ చిన్ననాటి ముద్దు ముద్దు జ్ఞాపకాలని నాతో పంచుకోవాలి అనుకుంటే నా నెంబర్స్ 2323-4821 అండ్ 2323-4822. స్టే విత్ మీ.

0: కాల్లోకి వెళ్ళిపోయాం కదా, మరి మనతో మాట్లాడడానికి కాలర్స్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో.
1: హలో, ఓం శాంతి. నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: ఇక మీ ట్రాఫిక్ లో చూస్తుంటే అండి, చిన్ననాటి జ్ఞాపకాలన్నీ బాగా బాగా గుర్తు చేస్తున్నారండి మేడం. ఇకపోతే అండి, ఎండ వేసవికాలం సెలవులు హాలిడేస్ వచ్చినాయి ఏంటండి, పిల్లలందరం కలిపి బొంగరాల ఆటలని, గోళీల ఆటలు, గూటి బిళ్ళని, అదే కర్ర బిళ్ళ అంటారండి, కర్ర బిళ్ళ ఆటలని అన్ని ఆడుకునే వాళ్ళు అండి. మధ్యాహ్నం పొలం వెళ్ళండి, మామిడికాయలు తెంచుకుని ఇంటి దగ్గర నుంచి ఉప్పు కారం పట్టుకెళ్ళి అక్కడే ఒక చాకు పట్టుకెళ్ళండి, కోసుకుని కట్ చేసుకుని నంచుకుని తినేవాళ్ళమండి. లేకపోతే సాయంకాలం మా ఊర్లో గోదావరి నది ఉందండి, ఇసుక తిప్పలు అంటారండి, ఇసుక తిప్పు రేవు వుడ్ లో ఇసుక తిప్పలు ఉంటాయండి, ఇసుకేస్తుందండి మేట. దానిలో అక్కడ కబాడీ ఆడుకునేవాళ్ళు అండి. కబాడీ ఆడుకున్న తర్వాత గోదావరి స్నానం చేసి ఈత కూడా అదే విధంగా నేర్చుకున్నామండి. చాలా చాలా సంతోషం అండి, మీరు ఇలాంటి ట్రాఫిక్ లు ఇచ్చి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నందుకు థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ పోలీస్ సిటీ మెహర్ బాబా, జూబ్లీహిల్స్ అండి.
0: థ్యాంక్ యూ అండి. వి హావ్ నెక్స్ట్ కాలర్. హలో.
2: హలో, నమస్కారం. నిదాన్ కేవ్ గారు.
0: నమస్కారం సూర్యుడు గారు, చెప్పండి. హలో సార్, చెప్పండి. ఓలేటి వారు,
2: ఓలేటి వారు, ఓలేటి.
0: మీ వాయిస్ వినిపించట్లేదండి, మీ వాయిస్ కట్ అవుతుందండి. సిగ్నల్ ఉన్న దగ్గర ఉంచి మాట్లాడండి.
2: హలో,
0: చెప్పండి.
2: ఇప్పుడు క్లియర్ ఉందా?
0: పర్లేదండి. హలో. సో సారీ సార్, మీ వాయిస్ అస్సలు వినిపించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. Yes, we have next caller on air. Hello.
3: Hello.
0: Namaste, Andy.
3: Hello, Akka.
0: Chappandi, ekkadi nunchi maatladutunnaru?
3: Adi chinna chinna naadu napakalu.
0: Avunu. Nuve bujjiga unnavu, nuve bujji bujjiga unnavu. Nee bujji gnapakalu enti cheppu, nee peru enti, ekkadi nunchi maatladutunnavu?
3: Nenu Borabanda nunchi maatladutunnaa.
0: Nee peru?
3: నా పేరు యశ్వంత్.
0: యశ్వంత్, ఏ క్లాస్ చదువుకుంటున్నావు యశ్వంత్?
3: అంటే నెక్స్ట్ 12th కి వెళ్తాం.
0: ఓ, 12th కి వెళ్తావు, ఓకే. సో పెద్ద బాబే. చెప్పు, చిన్నప్పటి నీ జ్ఞాపకాలు ఏంటి?
3: అంటే చిన్నప్పటి జ్ఞాపకాలు, నేను మా అక్క మా తాత వాళ్ళ దగ్గర షాప్ ఉండేది, ఆ షాప్ కి వెళ్ళి బిస్కెట్స్, చాక్లెట్స్ అవన్నీ తీసుకొని వచ్చి బెడ్రూమ్ లోకి వెళ్ళి చిన్న తాత వ్రాపర్స్ మంచం కింద పెట్టడం, క్యారమ్స్ ఆడడం, చెస్ ఆడడం, అందరం కలిసి.
0: సూపర్ సూపర్ సార్. చుపారుస్తాం, చుప్ చుప్కే అట్లా వెళ్ళి తెచ్చుకొని తినేవాళ్ళనమాట, ఎవరికి తెలియకుండా. ఆహా, ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట నీకు, 12th స్టాండర్డ్ కి వచ్చావు. ఓకే నాని, నైస్ టాకింగ్ టు యూ, హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్. Yes, we have next caller on air. Hello.
4: Good evening, madam.
0: Good evening, Andy.
4: I'm Narasimha Reddy, madam. Premavati Pet, Rajendra Nagar.
0: Okay, attendance. Chappandi. Chal rasla idattundi, chappandi.
4: Avunu, madam. Bagunnara, madam?
0: Bagunnanu, Andy. Meer bagunnara?
4: Bagunnanu, madam.
0: Chappandi.
4: Chinnappudu ante, madam, naaku maa chellitone naaku unda manchi intentanu, madam. Appudu paalu kaagabettundi kada, madam, matti kundalallo. అదే పాలగోకాని వస్తుండే మేడం.
0: ఓకే,
4: అడుగునా? అదే అది గీకి మా నాయన మా అమ్మమ్మ ఇచ్చేది అనమాట. దాని కొరకు మేము ఇద్దరం చాలా పోట్లాడేవాళ్ళు మేడం చిన్నప్పుడు. అది ఎందుకంటే ఇప్పుడు ఆ వస్తువే అది లేనే లేదు మేడం. ఇప్పుడైతే ఆ పాలగోక అంటే కూడా ఇప్పుడు ఎంతో మందికి తెలియదు అనుకుంటాను. అప్పుడు ఆ జ్ఞాపకం చాలా, ఎప్పుడు ఎప్పుడు పొట్లాడే వాళ్ళం దాని కొరకు. అది పాలు కాగబెడుతుంది అక్కడనే పేరు దగ్గర కూర్చొని తీసిన తర్వాత నాకంటే నాకని చెప్పేసి చెల్లి నేను ఇద్దరం పోట్లాడాలి మేడం.
0: ఓకే అండి,
4: ఆ జ్ఞాపకం మంచిగా జ్ఞాపకం, మంచిగా అనిపిస్తుంది మేడం. అది
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ.
4: థ్యాంక్ యూ మేడం.
0: ఎస్ ఫ్రెండ్స్, చిన్నప్పటి జ్ఞాపకాలు అంటే మనకి ఎక్కడో తెలియని ఆనందం మన మనసులో నుంచి అలా అలా వస్తుంది. సో అలా మీ లైఫ్లో మీకున్న ఆ చిన్ని జ్ఞాపకాలు ఏంటి, మీ చిన్ని ప్రపంచంలో ఉన్న చిన్న చిన్ని జ్ఞాపకాలని నాతో షేర్ చేసుకోవాలనుకుంటే నా నంబర్స్ 2323-00300, 2323-48-21, 2979-70-4715 are my numbers. Stay with me.

0: జ్ఞాపకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఆ చిన్ని చిన్ని జ్ఞాపకాలు మనకి పెద్ద పెద్ద ఆనందాలను ఇస్తూ ఉంటాయి. ఆ కల్మషం లేని ఏజ్లో మనం చేసేవన్నీ ఒక్కసారిగా రికలెక్ట్ చేసుకుంటే నిజంగా మళ్ళీ స్కూల్ లైఫే బాగుందేమో, ఆ చిన్ని బుజ్జి బుజ్జి బుడిబుడి అడుగులేసే ఆ లైఫే బాగుందేమో అని అనిపిస్తోంది కదా. సో మరి మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారో చూద్దాం. హలో నమస్తే అండి.
1: హలో
0: హలో నమస్తే అండి,
1: అండి
0: చెప్పండి. చెప్పండి.
1: అది చిన్నప్పుడు ఏది అనేది ఇప్పుడు ఆ చిన్ననాటి అనేది ఇప్పుడు లేదండి. ఇప్పుడు అది 2000 బిఫోర్ వాళ్ళకే అది ఉంది, ఇప్పుడు ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి ఆ చిన్ననాటి జ్ఞాపకాలు అనేది ఆల్మోస్ట్ ఆల్ నిల్. ఎందుకంటే వాళ్ళకి ఆ చదువు అండ్ అది తప్ప నాట్ ఒక అమ్మమ్మ వాళ్ళు మామ వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళడం లేకపోతే కనుక చిన్నప్పుడు ఆడుకోవడం కానీ ఆ ప్రెషర్ ఇప్పుడు అంతా కాంపిటేటివ్నెస్ అండ్ మెటీరియలిస్టిక్
0: అయిపోయిందండి. జ్ఞాపకాలు ఏంటి?
1: నా చిన్ననాడు ఐ రియల్లీ స్పెండ్ లైఫ్ ఎక్సలెంట్. అంటే వేసవకాల సెలవులు ఉండేవి, అక్కడ అన్ని క్రికెట్ అన్ని ఆడుకునే వాళ్ళం. అండ్ ఇంట్రెస్టింగ్, నేను ఎందుకు ఫోన్ చేశానంటే కనుక అప్పుడు అసలు స్నేహ ఒక క్యాస్ట్ ఏంటి, అంటే రిలీజన్ ఏంటి అనేది మాకు తెలియదండి. డోంట్ నో ఎనీథింగ్. అంత అంత నిష్కల్మషంగా అంత నిజాయితీగా ఉండేటప్పుడు ఉన్న పిల్లలు అవనివ్వండి, పెంపకం అవనివ్వండి, టైం స్పెండ్ చేయడం అనేది ఏదన్నా సరే అప్పుడు ఉన్న ఆ యొక్క ప్యూరిటీ అండ్ ఆ యొక్క మధుర క్షణాలు ఇప్పుడు లేవండి.
0: హలో
2: నమస్కారం దీప గారు.
0: నమస్తే అండి, చెప్పండి.
2: వినిపిస్తున్నదమ్మా ఇప్పుడు క్లియర్ గా?
0: వినిపిస్తుందండి.
2: ఓకే, నేను ఓరేటి వారిని, ఓరేటి ప్రభాకర్ రావుని.
0: చెప్పండి.
2: హలో
0: చెప్పండి సార్.
2: చిన్నప్పుడమ్మా ఈ 10th వచ్చాము, 9th నుంచి నెక్స్ట్ ఇయర్ 10th అనగానే మా టీచర్స్ వదిలేవారు కాదు. సమ్మర్ హాలిడేస్ అయినా కూడా ట్యూషన్స్ చెప్పేవారు.
0: ఓకే.
2: ఈవినింగ్ టైము, నైట్ 9-10 వరకు కూడాను. అయితే ఆ టైంలో ఏమైందంటే మా ఊళ్ళో సత్యహరిశ్చంద్ర నాటకం వేస్తున్నారు.
0: ఓకే.
2: నైట్ స్టార్ట్ అయింది 8 గంటలకు. మా మనసులన్నీ అక్కడే ఉన్నాయి వెళ్ళి చూడాలని. ఈయనేమో పంపించరు, ఒకరేమో వన్ ఫింగర్ అని, ఒకడేమో కడుపులు నొప్పి అని, ఇంకోటి అలా సాకు పెట్టి నలుగురం వెళ్ళిపోయాం. వెళ్ళికి జారుకున్నాం. అక్కడ చూస్తున్నాం నాటకాన్ని, వెనకాతలు ఈయన ఫాలో అయ్యారు మా మాస్టర్ గారు.
0: ఓకే.
2: ఇప్పుడు ఉండబట్టలేక ఆ యొక్క నాటకం రచ్చి కట్టి ఉండబట్టలేక మనసు మోర్ అన్నాం.
0: ఓకే.
2: మనసు మోర్ అనేటప్పటికి ఆయన మమ్మల్ని పట్టుకున్నారు ఇంకా.
0: ఓకే.
2: అయితే తర్వాత నవ్వేసి అలా కాదురా, ముందు చదువుకోవాలి, ఇవన్నీ సరదాలు అన్ని తీరుతాయి అని చెప్పని అనేసి అన్నారు. దాని తర్వాత సమ్మర్ లో మా అమ్మమ్మ గారి ఇంటికి అనకాపల్లి దగ్గర కసింకోట అని వెళ్లేవాళ్ళం. అక్కడ ఈత పళ్ళు, మామిడి పళ్ళు ఓ విపరీతంగా అనమాట కుమ్మి పడేసేవాళ్ళని. అవకాశం ఇచ్చినందుకు ఓరేటి ప్రభాకర్ రావు నమస్కారం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. ఎస్. సో ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో
3: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
3: నమస్తే దీప మేడం. నమస్తే.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు?
3: మేము నారాయణపేట జిల్లా మక్కల్కిల్లి వినాయక నగర్ మాట్లాడుతున్నాం. మీరు చిన్ననాటి జ్ఞాపకాలు అని చెప్తున్నారు కదా మేడం?
0: అవునండి.
3: అయితే మా చిన్ననాటి జ్ఞాపకంలో ఈ ఎండాకాలంలో మేము ఇల్లాడనే పోతుంటుంది. పోతుంటే అప్పుడు మేమందరం చిన్నగుంటుంది మేడం. అప్పుడు మా ఎమ్మెల్యే సార్ ఇప్పటి మంత్రి వర్యులు శ్రీ వాకిటి శ్రీహరి సార్ గారు, అప్పుడు నల్లజనం అబ్బాయిని ఉంది ఇప్పటి కూడా, ఆ బావి నీళ్లు ఉంటుండే. మేము ఇలానికి పోతుంటే ఆ బావి యజమాని వచ్చి ఆ బట్టలు మేము పైన పెడుతుంటాం కదా, అతను వచ్చి కప్పు పండుకుండా వచ్చి అతను మా బట్టలని, పిల్లలు బట్టలని లోపట్టేసి ఆ సార్ అప్పటికే సొరగుండే ఎమ్మెల్యే సార్, అన్ని లోపట్టేసి ఇతని మోటార్ సిమ్లన్నీ ఉంటుంది బావి మీద, ఆ దాని మీద నుంచి డైస్ కొట్టింది కాంచిడి, కాంచిని కొట్టి ఆ బాయిలో మునిగిపోతున్న మా డ్రెస్ బట్టలని అతను పైన తెచ్చింది. అంటే ఆ స్టార్ కి అప్పటికెళ్ళే ఒక సేవాభావము, ఒక మంచి ఐక్యం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. చిన్ననాటి

0: సార్ పిల్లలతోనే ఎట్లా ఉండాలి అందరితో ఒక మంచి ఆదుకోవడం దాంట్లో ప్రేమ భావన ఎక్కువండి ఆ సార్కి. అట్లే మా దోస్తులు వర్రమా వాళ్ళు ఇండ్లలో పిల్లలకు పోయి మేము మంచిగా ఆటలాడుతుంటాం. అంటే ఇప్పుడు మంచి అప్పట్లాగా పిల్లలు ఇప్పటికి అప్పుడు అంతా కలిసిమెలిసి ఉంటుండే కానీ ఇప్పుడు పిల్లలంతా ఐక్యత లేదు. ఎంత సినిమాల మీద అక్కడ ఇక్కడ ఉన్నారు బాగా. ఇప్పుడు కూడా బాగానే ఉంది చదువులో బాగుంటారు పిల్లలు. అట్లా ఇప్పుడు మీ రేడియో స్టేషన్ నుంచి మా జ్ఞాపకాలు మేము ఇట్లా సినిమా కొట్టి తీసుకున్నాం మేడం. మీరు మంచి మంచి మాటలు చెప్తున్నారంటే మీకు రెంబో మరియు రేడియో వారికి నమస్తే. మేము శ్రీహర్ లాల్ గిరిధర్ లాల్ శ్రీ ఆంజనేయులు గుండెం రాజు అది దేవాలయంది ఉన్న నల్లదనమ్మ బాయ్ హనుమంతునేని పెద్ద మనిషి ఉండే మా ఎమ్మెల్యే సార్ శ్రీహరి సార్ అట్లా తీసిండే మేడం మా బట్టల్ని. అతని చిన్ననాటి జ్ఞాపకాలు మధుర జ్ఞాపకాలు తీపి జ్ఞాపకాలు అంటే
1: ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. ఎస్ ఫ్రెండ్స్, మరి మీరు కూడా మీ లైఫ్లో ఉన్న ఆ బుల్లి జ్ఞాపకాలని నాతో మాట్లాడాలి, నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కాల్ మీ ఆన్న 2323003023234821 2970471 ఫైవ్ ఆర్ మై నెంబర్ స్టే విత్ మీ.

0: వెల్ ఫ్రెండ్స్, చిన్ననాటి జ్ఞాపకాలు అనగానే అందరి మైండ్స్ అలా ఇగ్నైట్ అయిపోతూ ఉంటాయి కదా. సో మనతో మాట్లాడడానికి కాలర్స్ రెడీగా ఉన్నారు, ఏం మాట్లాడతారో విందాం. హలో,
1: మేడం, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: నా పేరు వినోద్ అండి, నేను కార్పిక నగర్ నుంచి మాట్లాడుతున్నాను, హైదరాబాద్.
0: చెప్పండి వినోద్.
1: మేడం, చిన్ననాటి జ్ఞాపకాలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మేడం, అమరావతి సాంగ్ అని.
0: ఓకే.
1: సో అక్కడ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి అంటే ఫోన్ చేయడం అలా చాలా బాగుండే మేడం మాకు.
0: ఓకే.
1: సో ఇప్పుడు అలాంటి ప్రేమలు లేవు మేడం, టెక్నాలజీ వల్ల చాలా మందికి.
0: టెక్నాలజీని ప్రేమిస్తున్నారు ఇప్పుడు అందరూ.
1: అంతే మేడం, మనుషుల్ని సరిగ్గా మాట్లాడండి.
0: ఓకే, థ్యాంక్ యూ వినోద్, నైస్ టాకింగ్ టు యూ. ఎస్, వీ హ్యావ్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్. హలో.
2: హలో,
0: నమస్తే అండి.
2: నమస్తే అండి, నేను కుమార్ని మాట్లాడుతున్నాను.
0: చెప్పండి సార్, ఎక్కడి నుంచి?
2: కుమార్ మాట్లాడుతున్నాను, గుంటూరు నుంచి అండి.
0: చెప్పండి కుమార్ గారు.
2: అయితే చిన్నప్పుడు జ్ఞాపకాల గురించి అడిగారు కదా, అయితే అప్పుడు హాస్టల్ నుంచి వెళ్ళకెళ్ళేటప్పుడు చాలా బాగుండేదండి.
0: ఓకే.
2: హాస్టల్లో ఉండేవాళ్ళు హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు బాగుండేది. అయితే కొన్ని చెడు జ్ఞాపకాలు కూడా ఉండేది.
0: ఓకే, లెట్స్ టాక్ అబౌట్ పాజిటివ్.
2: బాగా ఉదయం 6 పోతే కరెంట్, సాయంత్రం 6 ఇచ్చేవాడు అలా.
0: ఓకే ఓకే.
2: ఈ మధ్యలో బోరు కొడతా ఉండేది, బోరు కొట్టినప్పుడల్లా సైకిల్ దక్కుంటా ఉండేవాళ్ళు. అంటే బాబాయ్ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కాసేపు ఆడుకునేవాళ్ళం.
0: ఓకే.
2: చలువ తండ్రి ఉండి ఉండి ఆడుకుంటూ ఉండేవాళ్ళం, నిద్రపోయి ఉండేవాళ్ళం. మరి చుట్టాలు వస్తారు ఒక్కొక్కసారి, చుట్టాలు వచ్చినప్పుడు ఆనందంగా ఉండేది. అప్పుడు రెండు మూడు కోళ్లను కోసి మాంసం ఉండేవాళ్ళు అప్పుడు.
0: ఓకే ఓకే. సో అలా మీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మీకు ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి, అంతేనా కుమార్ గారు?
2: అవునండి.
0: ఎస్, థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్ టు యూ. ఎస్ ఎస్, ఎగ్జాక్ట్లీ. బట్ మనం పాజిటివ్ గానే మనం అన్ని హ్యాపీ మూమెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. ఎస్, వీ హ్యావ్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్. హలో.
3: హలో,
0: నమస్తే అండి.
3: నమస్తే మేడం, నా పేరు శంకర్, కుక్కట్పల్లి హౌసింగ్బోర్డ్ నుంచి మాట్లాడుతాను మేడం.
0: చెప్పండి.
3: మంచి పాట వినిపించారు మేడం, చాలా ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సో మచ్.
3: తర్వాత ఏంటంటే మీరు టాపిక్ కూడా చాలా బాగుంది. చిన్ననాటి జ్ఞాపకాలు అంటే మేడం తల్లిదండ్రులు చూపించే ప్రేమ అభిమానాలు అయ్యాయి కదా మేడం.
0: ఓకే.
3: చిన్నప్పుడు ఏంటంటే మా ఫాదర్ స్కూల్కి సైకిల్ మీద తీసుకెళ్లి చదివించారు.
0: ఓకే.
3: ప్రతి బడికి

0: జీవితంలో చిన్నటి జ్ఞాపకాలు తల్లిదండ్రులు చూపించే సేవలే కదా మేడం. అది మేడం చాలా మంచి టాపిక్ మేడం, చాలా ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. వెల్ ఫ్రెండ్స్, మీ లైఫ్లో ఉన్న మీ చిన్ని చిన్ని జ్ఞాపకాలు, మీ చిన్ని ప్రపంచం గురించి నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఆన్న 2323003023234821297047154 ఆర్ మై నంబర్స్. స్టే విత్ మీ.

వెల్ ద బ్యూటిఫుల్ ట్రాక్ లైఫ్ ఆఫ్ రామ్ ఫ్రమ్ జాను మూవీ. మరి మనతో మాట్లాడడానికి కాలర్స్ చాలాసేపటి నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, బట్ మెసేజెస్ కూడా వచ్చాయి. సో మనకు వాట్సాప్లో మెసేజెస్ కూడా వచ్చాయి. హాయ్ దీప, హవ్ యూ? అండ్ చిన్ననాటి జ్ఞాపకాలు అనగానే మాకు మా అమ్మమ్మ తాత ఇల్లు బాగా గుర్తొస్తుంది. ఈతలు బాగా కొట్టేవాళ్ళం, మీన్స్ స్విమ్మింగ్ బాగా చేసేవాళ్ళం. అండ్ మామిడి తోటల్లో వెళ్ళి బాగా మామిడికాయలు కోసి ఆడుకునేవాళ్ళట. అండ్ టైర్లు చెట్లకి కట్టుకొని అందులో ఉయ్యాలలుగా చేసి ఊగేవాళ్ళం అని రాశారనమాట వీళ్ళు. వాళ్ళ మల్కాజ్గిరి నుంచి సుజాత అండ్ శ్రీనివాస్. వెల్, సో చిన్ననాటి జ్ఞాపకాలు అనగానే మనందరికీ ఒక మధుర స్మృతి అని చెప్పచ్చు. అందరం కూడా అలా అలా అలా మన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాము. ఆ జ్ఞాపకాల దొంతరలు మనం ఎన్ని పనులు చేశాము. నిజంగా ఇప్పుడున్న ఈ కాంక్రీట్ జంగల్ లైఫ్ చూస్తుంటే, న్యూక్లియర్ ఫ్యామిలీ లైఫ్ చూస్తుంటే, అండ్ పిల్లలు కొంతమంది మాటలు వినకుండా ఉంటున్నారు. చిన్నప్పటి నుంచే ఈ అడిక్షన్, మొబైల్ అడిక్షన్ అన్నది బాగా అయిపోయింది. స్క్రీన్ టైం అన్నది ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అనేది తగ్గిపోయి ఎంతసేపటికి సెల్ ఫోన్తోటే మాట్లాడుతున్నారు చాలామంది మనుషులు. కాబట్టి సో వాళ్ళందరికీ చెక్ పెట్టడానికి ఇప్పుడు చాలామంది మీ టైం అని చేస్తున్నారు. సమ్మర్ క్యాంప్స్ అని వచ్చాయి. బట్ ఏదైనా సరే, ఫ్యామిలీ ఒక్కసారైనా, అట్లీస్ట్ సంవత్సరంలో ఒక్కసారైనా సరే, ఒక ఫ్యామిలీ ట్రిప్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో దట్ ప్రకృతి ఒడిలోకి పిల్లల్ని అలా తీసుకెళ్ళడం, టూర్స్ చేయించటం వల్ల, అంటే మళ్ళీ పక్కపక్కకే ఒక క్లోజ్డ్ రూమ్లలో ఉన్న స్నో వరల్డ్, వండర్లాలో ఇట్లా కాకుండా వాళ్ళని చాలా దూరం ఒక టూర్ని టూర్ చేయించి ఆ పరిసర ప్రాంతాల్లో, ఇప్పుడు ఒక కరీంనగర్, కర్నూలు, ఇట్లా చాలా ప్లేసెస్లలో మన తెలంగాణ జిల్లాలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఎంతోమంది రైతులు అక్కడ వాళ్ళ ప్రధాన పంటల్ని పండిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, కొందరు పత్తి పండిస్తున్నారు, కొందరు వరి పండిస్తున్నారు, అలాగే కొందరు కందులు పండిస్తున్నారు, కొందరు చెరుకు పండిస్తున్నారు. ఇలా పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, అలా ప్రకృతిలోకి పిల్లల్ని తీసుకెళ్ళాలి. అండ్ ఆ పిల్లలకి ఇక్కడ ఇది మేజర్ క్రాప్ నానా అని చూపించాలి, అండ్ ఇది ఇలా పండిస్తారు అని. ఆ రైతులు కొంతమంది వాళ్ళ పొలాలలో ఉంటారు, అండ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు చాలామంది రైతులు. జనరల్గా మేము ట్రావెల్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా పాటిస్తాను నేను. సో అలా మీరు కూడా చేయగలిగితే మన బాల్యాన్ని అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పిల్లలకి ఇవ్వలేకపోయినా, పిల్లలకు కూడా ఇవి సైన్స్ సోషల్ దాంట్లో ఈ పిల్లలు ఇవన్నీ చదువుకుంటూ ఉంటారు కాబట్టి, అరే మనం పలానా చోటుకి వెళ్ళినప్పుడు, మనం పలానా వాళ్ళతో మాట్లాడినప్పుడు పలానా క్రాప్ ఇదట, సో దానికి తెగుళ్ళు వస్తే ఇలా చేసే వాళ్ళంట అని, ఇట్లా కొన్ని కొన్ని మనం పిల్లలకి లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం వల్ల, అంటే ఒక ఫోటో ఎలా అయితే చాలా మాట్లాడగలుగుతుందో, మన కళ్ళు చాలా పవర్ఫుల్, అలా విజువలైజేషన్లో పిల్లలకి మనం చూపించగలిగితే అది అలా అట్లానే నిలిచిపోతుందన్నమాట. సో అలాంటి మంచి బాల్యాన్ని మన పిల్లలకి మనం అందిద్దాం, మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 3వ భారత నార్డిక్ సదస్సు నార్వే రాజధాని ఒస్లోలో ఇవాళ ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాల ప్రధానమంత్రులు పాల్గొంటున్నారు. రానున్న 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్గా అవతరిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జగ్దల్పూర్లో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి, 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు సౌత్ కొరియా రాజధాని సియోల్కి చేరుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు జాప్యం లేకుండా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని రాష్ట్ర మంత్రులు జుపల్లి కృష్ణారావు, వాకిట్ శ్రీహరి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్లో ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో భవానీ శంకర్ చెప్పారు. టెంపుల్ సిటీలో నిర్మించనున్న లక్ష్మీనరసింహస్వామి వేద పాఠశాల సహా మొత్తం 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 27వ తేదీన కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కోసం ఉద్యోగుల వివరాలు సేకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులు, పింఛనర్ల వివరాలు పోర్టల్లో అప్డేట్ చేయాలని వివిధ

విభాగాలను ఆర్థిక శాఖ ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయ పరిమితిని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించి 44 సంవత్సరాలకు పెంచింది. తెలంగాణ రాష్ట్రాన్ని గతంలో పాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలు తెర వెనుక ఒకరికొకరు సహకరించుకుంటున్నాయని బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగ పరమైన అంశాలపై తీర్చేందుకు త్వరలోనే 7 న్యాయమూర్తుల ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మనదేశంలో పర్యటించే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కోసం భారత క్రికెట్ జట్టును ఈరోజు బీసీసీఐ ప్రకటించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 జాతీయ వార్తల్లో.

0: FM Rainbow 101.9, musically yours.
1: Welcome back. Good evening once again, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9 Telangana ki welcome cheptundi RJ Dr. Deepani Danakavi. వెల్ మరి ఈరోజు మనం తెలుసుకుపోయే తెలంగాణ గర్వకారణమైన అద్భుత కట్టడం రామప్ప దేవాలయం. ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామంలో ఉన్న ఈ ఆలయం కాకతీయుల శిల్పకళకు అద్భుత నిదర్శనం. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. సుమారు 800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ప్రత్యేకంగా నాట్య భంగిమల్లో ఉన్న శిల్పాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ఈ ఆలయాన్ని రామప్ప అనే శిల్పి పేరుతో పిలవటం ప్రత్యేకత. భారతదేశంలో శిల్పి పేరుతో ప్రసిద్ధి చెందిన ఆలయాలు చాలా అరుదు. ఆలయంలోని రాళ్లు చాలా తేలికగా ఉండటం ఇక్కడ మరో విశేషం. భూకంపాలు వచ్చినా ఆలయం నిలబడేలా ప్రత్యేక టెక్నిక్తో నిర్మించారని చరిత్ర చెబుతోంది. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ఆలయం భక్తి మాత్రమే కాదు, పర్యాటక ఆనందాన్ని ఇస్తుంది. సో ఇవాళ మనం తెలంగాణలో రామప్ప దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నాం. స్టే విత్ మీ.

రామప్ప దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పాలంపేటల గ్రామంలో ఉన్న కాకతీయ శైలి హిందూ దేవాలయం ఇది. ఈ దేవాలయంలో

శివునికి సంబంధించిన విగ్రహాలు ఉంటాయన్నమాట. సో ములుగు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, వరంగల్ నుంచి 66 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, హైదరాబాద్ నుంచి 209 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయం. అయితే దేవాలయంలోని శాసనం ప్రకారం కాకతీయ పాలకుడు గణపతి దేవ యొక్క సేనాపతి అయిన రేచర్ల రుద్రుడు దీనిని క్రీస్తు శకం 1213 సంవత్సరంలో నిర్మించాడు. రామప్ప సరస్సు సమీపంలో ఉన్న 3 దేవాలయాలను ఈ రామప్ప దేవాలయ సముదాయాన్ని 1212 మరియు 1234 క్రీస్తు శకం ఆ మధ్యకాలంలో దీన్ని నిర్మించారట. సో ఈ మొత్తం

నిర్మించారట. సో ఈ మొత్తం ఆలయాన్ని రామప్ప అనే శిల్పి కట్టడం వల్ల ఈ దేవాలయ సముదాయానికి రామప్పగా పేరు పొందిందన్నమాట, పేరు పెట్టారు. మార్కోపోలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించినప్పుడు ఆ ఆలయాన్ని ఆలయాల గెలాక్సీలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం అని పిలిచేవాడట. సో అలా జూలై 2021లో రామప్ప ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. సో దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

మను జనరంజని. వెల్కమ్ బ్యాక్. రామప్ప దేవాలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో రామప్ప దేవాలయంలో భారతదేశంలోనే ఏకైక నిర్మాణంగా ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీద ఈ ఆలయానికి అట్లా పేరు స్థిరపడిపోయిందన్నమాట. సో ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలు నీటిపై తేలే ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటాయట. ఇవి నిర్మాణ పైకప్పు బరువును తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయట. ఇక భూకంపాలను తట్టుకునేలా పునాదిలో ఇసుకను ఉపయోగించి షాండ్ బాక్స్ పద్ధతిని ఈ ఆలయంలో నిర్మించారట. నల్లటి గ్రానైట్ రాతిపై చెక్కిన శిల్పాలు కాకతీయుల నాట్య కళను సంస్కృతిని ప్రతిబింబిస్తుంటాయి. ఒకే శిల్పంలో ముగ్గురు వ్యక్తులున్నట్లుగా కనిపించి కేవలం నాలుగు కాళ్ళు మాత్రమే

ఉండేలా చెక్కిన శిల్పకళా నైపుణ్యం అద్భుతమైంది, దీనికి మాత్రమే సొంతం అని చెప్తున్నారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

రామప్ప దేవాలయ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదిలివేయటం వల్ల అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయన్నమాట. కొంతమంది ఇక్కడున్న నీళ్లపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారట. సో అప్పటి నుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తుంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం

మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా ఇక్కడ జరుగుతాయి. రామప్ప ఆలయ పరిసరాల్లో శిథిలావస్థలో ఉన్న కామేశ్వర ఆలయాన్ని పురావస్తు శాఖ అధికారులు 10 ఏళ్ల క్రితం తొలగించి రాతి శిల్పాలను పక్కకు పెట్టడం జరిగింది. కాకతీయులు వాడిన సౌండ్ బాక్స్ టెక్నాలజీని ఉపయోగించి పునర్నిర్మాణంని చేపడుతున్నారన్నమాట. 25 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల అభివృద్ధి, పురాతన కట్టడాల పునరుద్ధరణ, సౌకర్యాలను మెరుగుపరచడం ఈ చర్యలన్నీ చేపడుతున్నారు. ప్రాకార పనులను కూడా చేపట్టడం జరిగింది. గతంలో భారీ వర్షాలకు తూర్పు ముఖద్వారం కూలిపోగా ఇప్పటికే శిథిలావస్థకు చేరిన మొత్తం గోడను తొలగించి పటిష్టంగా నిర్మించే పనులను మొదలుపెట్టారట. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

ఇంత అద్భుతమైన దేవాలయాన్ని మనకు అందించిన శిల్పి రామప్ప గారి పేరు మీద, అలాగే ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్న దేవుడు శివయ్య కాబట్టి ఈ రెండు పేర్లని కలిపి రామేశ్వరాలయం అలాగే రుద్రేశ్వరాలయం అని కూడా ఈ ఆలయాన్ని పిలుస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ దేవాలయంలో విష్ణువు దశావతారాలలో ఒకరైన శ్రీరాముణ్ణి కొలిచిన లింగమైన రామేశ్వరుడే ఇక్కడ ప్రధాన దైవంగా ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలో కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం తూర్పు దిశ అభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున మూడు వైపులా ప్రవేశద్వారాలు కల మహామండపం కలిగి ఉంటుంది. గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంటుందన్నమాట. గర్భగుడికి ఎదురుగా ఉన్న మహామండపం మధ్యభాగాన కలకుడ్య స్తంభాలు, వాటిపైన గల రాతి దూలాలకు రామాయణ పురాణ ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పాలు కలిగి ఉంటాయి. మండప పైకప్పు మీద శిల్పకళా సౌందర్యము ఇక చూడతగింది. ఈ మహామండపం వెలుపల అంచున పైకప్పు కింది భాగన్న నల్లని నునుపు రాతి పలకలపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదనిక నాగిని శిల్పములు కాకతీయ శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. మాట్లాడుకుందాం స్టే.

శిల్పాలు వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడి ఉన్నాయి. ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడాలలో నంది మండపం, కామేశ్వరాలయం, కాటేశ్వరాలయం ఈ ఆలయాలు చూడదగ్గవి. దేవాలయం శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలి దాన్ని తెలుపుతుందన్నమాట. అయితే ఇక్కడ ఉన్న ఆలయానికి, అంటే ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకెత్తి పట్టుకొని చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లుంటుంది ఆ నంది. ముందు నుంచి ఏ దిశ నుంచి చూసినా నంది మనవైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది. లోపల రెండు శివుని సన్నిధులు కనిపిస్తూ ఉంటాయి. శివుడి వైపు చూస్తున్న నంది చెక్కబడి ఇప్పటికీ చాలా సంవత్సరాలు అవుతున్నా అది ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. సో ఇవాళ తెలంగాణలో భాగంగా మనము యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం గురించి మాట్లాడుకున్నాం. రామలింగేశ్వరుడు ఇక్కడ ప్రధాన దేవుడు. సో మళ్ళీ వచ్చే వారం వేరే వారసత్వ సంపద గురించి మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: FM Rainbow 101.9, musically yours.
1: Good evening once again, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9. Welcome to Rimzim Hyderabad with your jog, Dr. Deepa Nidanakavival. So హైదరాబాద్ అనగానే స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కదా. హైదరాబాద్ అనగానే మనందరికీ బిర్యానీ గుర్తొస్తుంది. సో బిర్యానీ మాత్రమే కాదు ఫ్రెండ్స్, స్ట్రీట్ ఫుడ్ అనేది కూడా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ మన హైదరాబాద్. సో సాయంత్రం టైంలో ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళి పానీపూరి స్టాల్స్, షవర్మా సెంటర్లు, ఫ్రూట్ జ్యూస్లు, ఐస్ క్రీమ్ కార్నర్స్, మై గుడ్ నగరం మొత్తం ఫుడ్ ఫెస్టివల్లా కనిపిస్తుంది కదా. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, హైదరాబాద్ అనగానే బిర్యానీ గుర్తొస్తుంది, అలాగే ట్యాంక్ బండ్, చార్మినార్, ఇరానీ చాయ్ మనకి గుర్తొస్తుంది. వెల్, దీస్ ఆర్ ద హైదరాబాద్ స్పెషల్ ఫీచర్స్ అనొచ్చు, ఫీలింగ్స్ అనొచ్చు, అలాగే హైదరాబాద్ క్రేవింగ్స్ అని కూడా అనొచ్చు. సో హలో హైదరాబాద్ ఈజ్ స్ట్రీట్ ఫుడ్ మనకి ఎంత ఇష్టమైనా కూడా హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా శుభ్రంగా ఉన్న చోటే తింటే బాగుంటుంది, బట్ ఎక్కడ పడితే అక్కడ తింటున్నాం ఈ మధ్యకాలంలో. సో ఎక్కువగా నీళ్ళు తాగండి, వేసవిలో కూల్ డ్రింక్స్ అలాంటి వాటికంటే కూడా ఫ్రూట్ జ్యూసులు తాగడం చాలా మంచిది. బయట ఫుడ్తో పాటు హోమ్ ఫుడ్ని కూడా బ్యాలెన్స్ చేయండి, బికాస్ టేస్ట్ కోసం హెల్త్ని మర్చిపోవద్దు. చలో, దిస్ ఇస్ ఆల్ అబౌట్ రిమ్స్ ఇన్ హైదరాబాద్ టుడే. హైదరాబాద్కి స్ట్రీట్ ఫుడ్ స్పెషల్ అడ్డా మన హైదరాబాద్కి దమ్ బిర్యానీతో పాటు ఇరానీ చాయ్. సో చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, అన్ని ప్లేసెస్ని మనం హాయిగా ఎక్స్ప్లోర్ చేసేస్తుంటాము. సాయంత్రం కాగానే పిల్లల్ని తీసుకెళ్తుంటాము, పార్కులలో ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఐ ఆల్వేస్ సేస్, చెడుని మీ చెవికి దూరంగా ఉంచండి, మంచిని మీ పెదవుల ద్వారా 10 మందికి పంచండి. విత్ దిస్ నోట్ యువర్ జాగ్దీప్ ఆఫీషియలీ సైనింగ్ ఆఫ్ టుడే షో. See you all next week. Until then, do stay tuned to Akashvani Hyderabad, FM Rainbow 101.9.

दोस्तों समय हुआ है 5:11 और अब प्रस्तुत है कार्यक्रम भोर सुहानी।